శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి విద్వార్థి విజయవాడ 101.3 MHz పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 16వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 7వ తేదీ, సోమవారం. నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 37 సెకండ్లకు వస్తుంది. శుభోదయం.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరికీ సురక్షిత తాగునీరు అందించేలా విజయేశ్వరం నుంచి గోదావరి జిల్లాలో వచ్చే జలజీవన్ పథకం పనులు చురుగ్గా సాగుతున్నాయని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి చెప్పారు. యలమంచిలి మండలం బాడవ గ్రామంలో 2.2 కోట్ల రూపాయలతో మైక్రో ఫిల్టర్ నిర్మాణం, ఓవర్ హెడ్ ట్యాంకు, గ్రావెల్ రహదారి నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సమన్వయంతో సీట్ల కేటాయింపు జరుగుతుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి అమలు చేస్తున్న పీజీఆర్ఎస్ సేవల్లో క్యూఆర్ కోడ్ విధానం అందుబాటులోకి వచ్చిందని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్ తెలిపారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్తో స్కాన్ చేసి అర్జీ పరిష్కారంపై నేరుగా ఫీడ్బ్యాక్ నమోదు చేయవచ్చని తెలిపారు. ఇస్రో ప్రయోగించిన EOS-05 ఉపగ్రహం 2వ దశ కక్ష్య పెంపును ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా చేపట్టారు. ఆదివారం రాత్రి ఉపగ్రహంలోని లిక్విడ్ అపోజీ మోటార్ లామ్ ఇంజిన్ను శాస్త్రవేత్తలు 5:39 పాటు మండించారు. తాజా విన్యాసంతో భూమి నుంచి ఉపగ్రహం గరిష్ట దూరం 35,786 కిలోమీటర్లకు పెరిగిందని ఇస్రో పేర్కొంది. రాష్టంలో అర్హులైన వారికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 16వ తేదీలోగా స్వర్ణగ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ నెల 12వ తేదీ జరగాల్సిన జీఎస్టీ మండలి 57 సమావేశాన్ని అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేశారు. ఈ నెల 12-13 తేదీల్లో ఢిల్లీ వేదికగా జరగనున్న బ్రిక్స్ వార్షిక శిఖరాగ్ర సదస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ శ్రేణులు ఇప్పటివరకు 1.04 కోట్ల గృహాలను సందర్శించాయి. 42వ రోజున ఆదివారం 1.54 లక్షల ఏళ్లకు వెళ్లి కూటమి ప్రభుత్వ పాలనలో అమలు చేసిన సంక్షేమాభివృద్ది కార్యక్రమాలను వివరించాయని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అహ్మదాబాద్లో జరుగుతున్న ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్లో భారత్కు 2 పతకాలు ఖాయమయ్యాయి. ఆదివారం 2వ రోజు విజువల్లీ ఇంపైర్డ్ 1 కేటగిరీలో యుగల్ గార్గ్, పవన్ కుమార్, తన్వీ ప్రవీణ్ సెమీఫైనల్కు చేరారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోల సమయం 6:03 దాటి 42 సెకండ్లుగా వస్తుంది. వందన భక్తి గీతాల కార్యక్రమం వింటారు.

0: స్టూడియోల సమయం 6:44 దాటి 59 సెకండ్లు కావస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందించేందుకు జల్జీవన్ పథకం పనులను పర్యవేక్షిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది.

0: వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్ర కోత సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ పనులు ప్రారంభమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం తీర ప్రాంతంలో క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తోంది. సముద్రపు లోతు, అలల ప్రభావం, తీరకోత తీవ్రత, సముద్ర ప్రవాహాల దిశ, బీచ్ ఆకృతి వంటి అంశాలను నిపుణులు పరిశీలిస్తున్నారు. నిర్ణీత గడువులో ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనసభ శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రశ్నోత్తరాల సమయం అనంతరం సభ వాయిదా పడనుంది. అనంతరం శాసనసభాపతి ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగే శాసనసభ వ్యవహారాల సలహా సంఘం బీఎస్సీ సమావేశంలో వర్షాకాల సమావేశాల ఎజెండా ఖరారుతో సభ ఎన్ని రోజులు నిర్వహించాలనేది నిర్ణయించనున్నారు. ఈ సమావేశాల్లో పలు బిల్లులను రాష్ట ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. 21 ఏళ్లకే చట్టసభలకు పూర్తి చేసే అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనతో పాటు క్యూర్ ల్యాండ్ పూలింగ్, 22A భూములు, భూసేకరణ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం మర్యవలస వద్ద 6,50,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు, వంతెన నిర్మాణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
1: చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామస్తులు. ఇది బస్సులు మనం బ్రిడ్జ్ చేయాలి అని ఎలాగైనా గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాలి. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గజపతినారాయణకు ప్రతి గ్రామం వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ ని ఆయన దృష్టిలో పెట్టాను. ఈ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పడినటువంటి ఇబ్బందుల గురించి చెప్పడం జరిగింది. వెంటనే సానుకూలంగా స్పందించారు. వెంటనే దానికి అక్కడికక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు దృష్టి కూడా పెట్టడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య సమన్వయంతో సీట్ల కేటాయింపు జరుగుతుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, సీట్ల కేటాయింపుపై కూటమి పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని పురంధేశ్వరి పేర్కొంటూ,
2: స్థానిక సంస్థల్లో 3 పార్టీల పాత్ర ఉంటుందండి. మా పాత్ర మాత్రమే కాదు, కానీ ఇక్కడ సమన్వయంతో 3 పార్టీలు కూడా ముందుకు వెళతాయి. ఇప్పుడున్నటువంటి జిల్లాల్లో, నియోజకవర్గాల్లో, అదేవిధంగా కార్పొరేషన్స్, మొదట్లో ఈ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ జరుగుతాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఒక సమన్వయ మీటింగ్ నిర్వహించుకుని ఎక్కడెక్కడ ఎవరెవరు బలాలు ఎంతవరకు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అంచనా వేసుకుంటూ దానికి అనుగుణంగా పార్టీలన్నీ కూడా కలిసి పనిచేస్తూ ముందుకు వెళ్లాలి అని నిర్ణయించడం జరిగింది.
0: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు జలజీవన పథకం పనులను అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం బాడవ గ్రామంలో 2,02,00,000 రూపాయలతో చేపట్టిన ఓవర్ హెడ్ ట్యాంక్, గ్రావెల్ రహదారి నిర్మాణ పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గోదావరి లంక పరివాహక గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గోదావరి ఏటిగట్టు పటిష్టతకు ఇప్పటికే 22 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 16వ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారని అధికారులు తెలిపారు. అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు పింఛన్ పొందని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. అర్హులైన వారు ఆధార్, రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవపత్రంతో పాటు సంబంధిత విభాగానికి అవసరమైన ధృవపత్రాలు సమర్పించాలని అధికారులు సూచించారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ ప్రజాభవన్లో ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అమలుపై ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి

0: నిన్న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలులో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. పథకం సమర్థంగా అమలయ్యేలా ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని, పథకం అమలుకు అధికారులు ఉద్యోగ సంఘాలు సమన్వయంతో పనిచేయాలని భట్టి విక్రమార్క కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జరిగే స్వర్ణ భారత్ ట్రస్ట్ రజతోత్సవ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్భంగా అక్షర విద్యాలయం నైపుణ్య కేంద్రాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించనున్నారు. అనంతరం స్వర్ణ భారత్ ట్రస్ట్లో జరిగే రజతోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో 25 ఏళ్ల క్రితం ఏర్పాటైన స్వర్ణ భారత్ ట్రస్ట్ పేదలు, మహిళలు, రైతులు, గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ సేవలు అందిస్తోంది. ప్రపంచ భద్రతలో చట్టాల అమలు కీలక పాత్రను గుర్తిస్తూ ఈరోజు అంతర్జాతీయ పోలీసు సహకార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయంగా వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదం, సరిహద్దు అపాయాలను ఎదుర్కోవడంలో ప్రపంచ పోలీసుల సహకార ప్రాముఖ్యతను తెలియజేయడం, ప్రపంచవ్యాప్తంగా పోలీసు వ్యవస్థల మధ్య సహకారం, సమన్వయం ప్రాధాన్యతను ఈ దినోత్సవం తెలియజేస్తుంది. పోలీసు వ్యవస్థల్లో సమగ్రత, జవాబుదారీతనం, పర్యవేక్షణను నిర్ధారించేందుకు సమర్థవంతమైన చట్టపరమైన వ్యవస్థ అవసరాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అటవీ విస్తరణ, పచ్చదనం పెంపు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు కోరారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా మార్టూరు మండలం వలపర్ల వల్లాపల్లి గ్రామాల పరిధిలోని కొండ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా నిర్వహించిన విత్తన బంతులు కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న అటవీ విస్తీర్ణాన్ని మరో 50% పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు, పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో సమిష్టిగా పాల్గొనాలని ఆయన కోరారు. వాతావరణం. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాలో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గూడ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందించేందుకు జలజీవన్ పథకం పనులను పర్యవేక్షిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
3: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
4: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
3: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
4: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
3: ఓహో, అయితే ఒంటిగంట అవ్వాల్సిందే.
4: ఒంటిగంటకి దీనికి సంబంధం ఏంటి?
3: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
4: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
3: ఇది నా

0: క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 401.3.
3: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
4: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
3: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
4: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
3: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
4: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చెయ్.
5: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
6: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
5: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
6: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
5: ట్యూన్ చేసావా?
6: అవునక్కా, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
5: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా?
6: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
7: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
8: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
7: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
9: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
10: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
9: కాసేపు ఉండొచ్చు కదా?
10: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిత్తారేటి?
9: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
10: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
9: మీ తెలివి ముందు నాదేముందండి.
10: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
11: స్టూడియోల సమయం 7:04 దాటి 59 సెకన్లు కావస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.
12: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. గత కొన్నేళ్లుగా భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో భవనం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఇక వార్తలు వివరంగా. గత కొన్నేళ్లుగా భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ అధ్యకుడు మ్యాక్రాన్తో కలిసి ఇరు దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని అన్నారు. ఫ్రాన్స్లో

0: ప్యారిస్లో స్వామినారాయణ హిందూ మందిర ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సాంకేతికత, ఏఐ, రక్షణ రంగాల నుంచి అంతరిక్షం, వాతావరణ చర్యల వరకు ఇరు దేశాలు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఇరు దేశాలు ఈ ఏడాదిని భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరంగా కూడా జరుపుకుంటున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఫ్రాన్స్లో భారత సైనికుల త్యాగాలకు చరిత్ర సాక్ష్యంగా నిలుస్తుందని, ఆ చరిత్ర సామూహిక స్మృతిలో హృదయాలలో నిరంతరం నిలిచి ఉందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందలపై రోమన్ రోలాండ్ రచనలు ఇరు సమాజాలను మరింత దగ్గర చేశాయని ప్రధానమంత్రి అన్నారు.
1: అలగ్ అలగ్ దేశో మే మందిరో కి ప్రాణ ప్రతిష్ట హోతీ హై తో వహాన్ భారత్ కే ప్రాచీన్ విచార్ ఔర్ మానవీయ మూల్య భీ సాథ్ సాథ్ హీ జాతే హై ఔర్ భారత్ కా విచార్ కహతా హై సమానం మనః సహ చిత్తమేషాం అర్థాత్ హమారే మన్ సమాన్ హో హమారే హృదయ సాథ్ జుడే ఇస్లియే ఆజ్ జబ్ ఫ్రాన్స్ మే ఇత్నా భవ్య మందిర్ బన్కర్ తయార్ హువా హై.
0: విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. నిన్న గౌహతిలోని గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి ఉపరాష్టపతి మాట్లాడుతూ, దేశ పురోగతికి నాణ్యమైన విద్య, పరిశోధనలు, నైతిక ప్రవర్తన ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఉమ్మడి సమాజంలో ఉన్నత విద్యలో పెరుగుతున్న మహిళల విజయాలను ప్రస్తావిస్తూ, దీనిని ఒక స్వాగతించదగిన పరిణామంగా నారీశక్తికి ప్రతీకగా అభివర్ణించారు. మహిళలకు సరైన విద్యను, అవకాశాలను అందించడం ద్వారా వారు స్వయం శక్తితో నిలదొక్కుకోగలరని, అదే నిజమైన సాధికారత అని పేర్కొన్నారు. డ్రగ్స్ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తాయని, కుటుంబం సహాయంతో యువత వాటికి దూరంగా ఉంటూ ఉజ్వలమైన భవిష్యత్తు కోసం కృషి చేయాలని రాధాకృష్ణన్ చెప్పారు.
2: Our thoughts, our thinking, our actions should be controlled by one single factor, that is our own brain. Drugs should not determine what we should think. Our brain should determine what we should think and act. That's why wherever I am going, I am always saying, say no to drugs. Not only you should not take the drugs, you should not allow your friends, family members also should not take drugs.
0: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో ఆయన సంప్రదింపులు జరుపుతారని, కొలంబోలోని ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారని పేర్కొంది. శ్రీలంక పర్యటన బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజనకరమైన రంగాలలో సాంప్రదాయకంగా బలమైన స్నేహపూర్వకమైన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు మణిపూర్ రాజధాని ఇంఫాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సిపి రాధాకృష్ణన్ మొయిరాంగ్ నంబోల్లో ఉన్న ఐఎన్ఏ మ్యూజియం, జపనీస్ యుద్ద స్మారక చిహ్నాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్టపతి సైనిక్ స్కూల్ ఇంఫాల్ను సందర్శిస్తారు. అంతర్జాతీయ రాబందుల అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నిన్న హర్యానాలోని పంచకులలో ఒక జాతీయ కార్యశాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రభుత్వ విధానం ఏ ఒక్క నిర్దిష్ట జాతికి పరిమితం కాకుండా సమగ్ర జీవావరణ వ్యవస్థ ఆధారిత నమూనాపై ఆధారపడి ఉందని అన్నారు. భారత్ వివిధ రాబందు జాతుల పరిరక్షణకై చురుకుగా కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్బంగా రాబందుల కోసం సురక్షిత ప్రాంతాలను ఏర్పాటు చేసి అడవిలో ఈ జాతుల పరిరక్షణకు సహాయపడే సాంకేతిక సామర్థ్యాలను అభివృద్ది చేయాలని భూపేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో భవనం కూలిపోయిన ఘటనపై మెజిస్ట్రేట్ విచారణ జరపాలని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆదేశాలు జారీ చేశారు. భవన యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. ఘటనా స్థలం పరిశీలన, ప్రాథమిక అంచనాల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ ఘోర ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. ఇదిలా ఉండగా నిన్న రాత్రి ఘటనా స్థలంలో మరో మృతదేహం లభ్యం కావడంతో మృతుల సంఖ్య 6కు చేరుకుంది. ఘటనా స్థలంలో గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందం, ఢిల్లీ పోలీసులు, ఇతర సంస్థల బృందాలు శిథిలాలను

తొలగిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్తో మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారికి అవసరమైన అన్ని వైద్య సహకారాలు అందిస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. మరోవైపు ఢిల్లీ మేయర్ ప్రవేశ్ వాహి మాట్లాడుతూ 4 అంతకంటే ఎక్కువ అంతస్తులు ఉన్న అన్ని అక్రమ నిర్మాణాలను తక్షణమే మూసివేస్తామని తెలిపారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారిని తక్షణమే తొలగిస్తామని పేర్కొన్నారు. ఇస్రోను ప్రైవేటీకరించడానికి, దాని పాత్రను తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం, తప్పుడు సమాచారంపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ స్పష్టతనిచ్చింది. ఇస్రోను ప్రైవేటీకరించడం లేదని, తమ ప్రాముఖ్యతను కూడా తగ్గించబోమని ఇస్రో సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశం, పరిశ్రమలు తమ సాంకేతికతలు, సామర్థ్యాలను అభివృద్ది చేసుకుంటున్న సందర్భంలో భారత అంతరిక్ష కార్యక్రమం తదుపరి తరంపై ఇస్రో మరింత బలంగా దృష్టి పెట్టేలా చేయడమేనని ఇస్రో తెలిపింది. రాబోయే రోజుల్లో హార్ముజ్ జలసంధి వెలుపల ఒక కొత్త నిర్బంధిత మండలాన్ని ప్రకటించనున్నట్లు ఇరాన్ భద్రతా అధికారి ప్రకటించారు. తమతో సమన్వయం లేకుండా ఆ ప్రాంతంలోకి ప్రవేశించే ఏ నౌకనైనా ఇరాన్ ఆంక్షల జాబితాలో చేర్చనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మేజర్ జనరల్ మొహెన్ రియిజా మాట్లాడుతూ, ఈ నిర్బంధిత ప్రాంతం అమెరికా నౌకాదళం దిగ్బంధన రేఖ నుంచి ప్రారంభమై పర్షియన్ గల్ఫ్లోని కొన్ని భాగాల వరకు విస్తరిస్తుందని తెలిపారు. ఇరువైపుల నుంచి జలసంధి వైపు కదిలి ఈ ప్రాంతంలోకి ప్రవేశించే నౌకలు ఆంక్షలను ఎదుర్కొంటాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా నివేదించింది. షెంజెన్లో జరిగిన చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్లో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జోడీ చైనాకు చెందిన హేజీ టింగ్ రెన్ జియాంగ్లుయులను 11-21, 21-13, 21-17 తేడాతో ఓడించి చైనా మాస్టర్స్లో భారత్కు మొట్టమొదటి టైటిల్ను అందించింది. టైటిల్ విజయంతో ఈ సీజన్లో ఈ జోడీ 2వ టైటిల్ను కైవసం చేసుకుంది. అంతకుముందు సింగపూర్ ఓపెన్ సూపర్ 750లో గెలిచి, థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500లో రన్నర్అప్గా నిలిచిన సాత్విక్ చిరాగ్లు సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన నూర్ మొహమ్మద్ అజ్రిన్ అయూబ్, టాన్వీ కియాంగ్లను 21-15, 18-21, 21-11 తేడాతో ఓడించి ఫైనల్లో స్థానం సంపాదించారు. నిన్న తాష్కెంట్లో జరిగిన ఫుట్బాల్ చివరి క్వాలిఫైయింగ్ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్పై 3-0 తేడాతో విజయం సాధించింది. గత 20 ఏళ్లలో భారత్ తొలిసారిగా ఏఎఫ్సీ అండర్-20 ఆసియాకప్ ప్రధాన టోర్నమెంటుకు అర్హత సాధించింది. క్వాలిఫయర్స్లో భారత్కు ఇది 2వ విజయం. ఈ విజయంతో జట్టు 3 మ్యాచ్ల నుంచి 6 పాయింట్లను సాధించింది. రాబోయే 2 రోజులలో బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జార్ఖండ్, కర్ణాటక, ఒడిషా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా కోస్తా ఆంధ్రప్రదేశ్, కేరళం, మాహేలలో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. గత కొన్నేళ్లుగా భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విద్యాసంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో భవనం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరైతే మన విత్ భారతిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మీ సౌజన్య కూడా బోలెడని విషయాలు షేర్ చేసుకోవడానికి, మీకు నచ్చే సాంగ్స్ ప్లే చేయడానికి, అలాగే మంచి మంచి స్టోరీస్ చెప్పడానికి కూడా రెడీగా ఉంది అప్ టు 11 o'clock వరకు. మరి ఇప్పుడైతే స్టూడియోలో సమయం చూస్తే 7:20 దాటి 6 సెకండ్లుగా వస్తుంది. మనం ఎంటర్పోయాం కాఫీ టైంలోకి. మరి ఈ కాఫీ టైంలో నేనైతే ఇప్పుడు స్టోరీ షేర్ చేస్తాను కదా, మరి ఇవాళ స్టోరీ ఏంటి అంటే కనుక, ఒక ముసలిగాడిద నడుస్తూ నడుస్తూ పాడుబడిన ఒక ఎండిపోయిన బావిలో పడిపోయింది. ఆ గాడిదను పైకి లాగలేనంత ముసలిదని గ్రహించిన రైతు ఆ బావిని పూడ్చి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అతను ఒక పార తీసుకుని మట్టిని కిందకు వేయడం మొదలుపెట్టాడు. మొదట ఆ గాడిద భయంతో అరుస్తుంది, కానీ దాని వీపు మీద ఒక గుప్పెడు మట్టి పడినప్పుడల్లా ఒక అద్భుతమైన పని చేస్తుందండి. అదేంటో తెలుసా? ఆ మట్టిని దులుపుకుని ఆ మట్టి కుప్ప మీదకి ఎక్కుతుంది.

అనమాట. అంటే ఒక గుప్పెడు మట్టి పడగానే దాన్ని ఒకసారి ఇలా దులిపేసుకుని కొంచెం కొంచెం హైట్ పెరుగుతూ ఉంటుందన్నమాట. అలా గుప్పెడు మట్టి దులుపుకోవడం, పైకి ఎక్కడం, మట్టి దులుపుకోవడం, ఎక్కడం ఇలా చేస్తూనే ఉందండి. కొద్దిసేపటికి ఆ గాడిద బావి అంచుని దాటి అవతలికి అడుగుపెట్టి ఎంతో సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. సో దీని నుంచి నేను చెప్పేది ఏంటంటే, జీవితంలో మనపై కూడా విమర్శలు, ఎదురుదెబ్బలు, కష్టమైన రోజులు వంటి మట్టిని విసురుతుంది. వాటిని దులుపుకొని మరింత ఉన్నత స్థాయికి ఎదగడానికి ఒక సోపానంగా ఉపయోగించుకోవాలన్నమాట. ఇంకా మరిన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ టు విద్ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్య భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 7:26 దాటి 37 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. ఈరోజు సెప్టెంబర్ 7. నేటితో మన నేషనల్ న్యూట్రిషన్ వీక్ వేడుకలైతే ముగుస్తున్నాయి, కానీ మన ఆరోగ్యకరమైన అలవాట్లు ఇక్కడే మొదలవుతున్నాయి అన్నమాట. మన ఆర్జెస్ అందరూ చాలా విషయాలు మీతో షేర్ చేశారు కదా, ఈరోజు నేను కూడా కొన్ని మంచి విషయాలు మీతో షేర్ చేస్తాను. మన శరీరం ఒక వండర్ఫుల్ ఇంజన్ అనుకుంటే దానికి సరైన ఇంధనం పెడితేనే కదా రాకెట్ల దూసుకెళ్ళేది. ఫాస్ట్ ఫుడ్ యుగంలో జంక్ వైపు మన మనసు లాగడం వెరీ కామన్, కానీ మన పూర్వీకులు చెప్పిన ఆహారమే ఔషధం అనే మాట ఎప్పటికీ గోల్డెన్ రూల్. ఈరోజు నుంచి మన డైట్లో కొన్ని మార్పులు చేద్దాం. అంటే ఎలా? మన భోజనంలో రంగురంగుల కూరగాయలు ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. మన సాంప్రదాయ జొన్నలు రాగులు సజ్జలను రోజు కాస్తైనా భాగం చేసుకోవాలి. రోజంతా సరిపడా వాటర్ తాగడం అస్సలే మర్చిపోవద్దు. బాడీకి మంచి న్యూట్రిషన్ ఇవ్వడం అంటే మనకి మనమే ఇచ్చుకునే అతిపెద్ద గిఫ్ట్ అన్నమాట. సో మన హెల్త్ మనమే చూసుకోవాలి, పక్కన వాళ్ళ హెల్త్ చూడాలి అది కూడా మన బాధ్యత అనుకుంటే ముందు మన హెల్త్ మనం చూసుకోవడం వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకా చాలా విషయాలు మీతో షేర్ చేస్తాను. బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత స్టే ట్యూన్డ్ విత్ భారత్ FM 101.3.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా. 101.3 కి
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 7:34 దాటి 53 సెకండ్లు కా వస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. మీరైతే దేవదాస్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఇది ఎవరు పాడారంటే కనుక సిద్ శ్రీరామ్ అండ్ రమ్య బైర పాడగా, మరి శర్మ మ్యూజిక్ కంపోజ్ చేయగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మనమైతే నేషనల్ న్యూట్రిషన్ వీక్ గురించి అయితే మాట్లాడుతున్నాం కదా, మరి ఇంకా దీని గురించి ఏంటి అంటే ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి, అలాగే పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడానికి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా 1982 భారతదేశంలో ఇది మొదటిసారిగా ప్రారంభించిందన్నమాట. మరి దీని ప్రధాన లక్ష్యం ఏంటి అంటే గనక సరైన ఆహారం తీసుకోవడం, సూక్ష్మ పోషకాలు లోపాలను నివారించడం, అలాగే అన్ని వయసుల వారిలో నిలకడమైన ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకి అవగాహన కల్పించడం కోసం ఈ దీని ముఖ్య ఉద్దేశం అన్నమాట.

అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు, తల్లులు మరియు శిశువుల్లో ఎదుగుదల లోపం, ఇంకా రక్తహీనతను నివారించడానికి వారికి తగిన పోషకాహారం అందేలా చూడడం కూడా దీని ప్రధాన లక్ష్యం అన్నమాట. మరి వాళ్ళకే కాదు మనం కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా న్యూట్రిషన్ ఫుడ్ తినడం అనేది చాలా అవసరం. మరి ఇంకా చాలా విషయాలు మీతో షేర్ చేస్తాను ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా కే గౌరవ్ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9 కోట్ల 50 లక్షలకు పైగా

0: లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే వింటున్నారు కదా, సిద్ శ్రీరామ్ బడ్డ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ నుంచి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:47 దాటి 13 సెకండ్లకు వస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. మరి ఈ కాఫీ టైంలో నెక్స్ట్ డే స్పెషల్స్ గురించి మాట్లాడుకోవాలంటే అంతర్జాతీయ పోలీస్ సహకార దినోత్సవం అన్నమాట. మరి ఈ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ కమిషన్ 1923 సెప్టెంబర్ 7 ఏర్పాటు చేయబడింది. అందుకే ఈరోజు గ్లోబల్ పోలీసింగ్ సహకారానికి గుర్తుగా జరుపుకుంటారనమాట. అసలు కాన్సెప్ట్ ఏంటి అంటే నేరం ఏ సరిహద్దులకి పరిమితం కాదు కదా. సో సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ ట్రాఫికింగ్ లేదా గ్లోబల్ నెట్వర్క్ క్రైమ్స్, వీటిని అరికట్టాలంటే ప్రపంచ దేశాల పోలీసుల మధ్య కమ్యూనికేషన్, సమన్వయం చాలా అవసరం. సరిహద్దులు దాటి పారిపోవాలంటే నేరస్తులను పట్టుకోవడంలో, పౌరులను సురక్షితంగా ఉంచడంలో అంతర్జాతీయ పోలీసు వ్యవస్థ ఎంతగానో శ్రమిస్తుంది. పోలీసులు మాత్రమే కాదండి, మన సైబర్ సెక్యూరిటీ లేదా శాంతి భద్రతల విషయంలో సిటిజన్ బాధ్యత కూడా అంతే ముఖ్యం అన్నమాట. సో ఫ్రెండ్స్, సమాజంలో 24/7 మన రక్షణ కోసం శ్రమించే మన పోలీసులకి, వాళ్ళు చూపిస్తున్న గ్లోబల్ టీమ్ వర్క్కి యాడ్స్ అప్ చెప్దాం. ఏమంటారు, స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3 ఒక మెలడీ సాంగ్తో స్టే ట్యూన్.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీ ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
2: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్య భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 7:55 దాటి 19 సెకండ్లు కావస్తుంది. మరి ఉన్నాం కాఫీ టైంలో. మరి ఇంకో డే స్పెషల్ ఉంది, అది ఏంటి అంటే ఈ సెప్టెంబర్ 7 ప్రపంచవ్యాప్తంగా ఒక ఇంపార్టెంట్ డే కూడా జరుపుకుంటాం అనమాట. అదే నీలి ఆకాశం కోసం అంతర్జాతీయ స్వచ్ఛమైన గాలి దినోత్సవం అనమాట. ఈ డేని సెప్టెంబర్ 7, 2019 ఐక్యరాజ్యసమితి అధికారికంగా ప్రకటించి 2020 నిర్వహిస్తూ ఉందన్నమాట. పొగ, ధూళి, ప్లాస్టిక్ కాలుష్యంతో మసకబారుతున్న ఆకాశాన్ని మళ్ళీ స్వచ్ఛమైన నీలి రంగులోకి తీసుకురావాలంటే గాలి నాణ్యతను తెచ్చుకోవడం చాలా ముఖ్యం. సో ఈ రోజు నుంచి మనం కూడా మన వంతుగా కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేద్దాం. మన భావితరాలకి స్వచ్ఛమైన గాలి, నీలి ఆకాశాన్ని కనుగ్గా ఇద్దాం. ఏమంటారు మరి? ఇంకా మరి స్టూడియోలో సమయం చూస్తే 7:56 దాటి 12 సెకండ్లు కావస్తుంది. ఈనాటి కాఫీ టైంకి బాయ్ బాయ్ చెప్పేస్తూ మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కోపం తెలుగుదేశం పార్టీ శ్రేణులు సన్నద్దం కావాలని పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన ముఖ్యనేతలతో ఆయన ఉండవల్లి నివాసంలో సమావేశం నిర్వహించారు. కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణగూడ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్ర కోత సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా రక్షణగూడ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ పనులు ప్రారంభమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం తీర ప్రాంతంలో క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తోంది. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం మరీవలస వద్ద 6,50,00,000 రూపాయల వెంతో చేపట్టనున్న రోడ్డు వంతెన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జరిగే స్వర్ణ భారత్ ట్రస్ట్ రజతోత్సవ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్భంగా అక్షర విద్యాలయం నైపుణ్య కేంద్రాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించనున్నారు. అనంతరం స్వర్ణ భారత్ ట్రస్ట్లో జరిగే రజతోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. అటవీ విస్తరణ పచ్చదనం పెంపు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు కోరారు. బాపట్ల జిల్లా మాటూరు మండలం వల్లాపల్లి గ్రామాల పరిధిలోని కొండ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా నిర్వహించిన విత్త

బంతులు కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోను ప్రైవేటీకరించబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఆ సంస్థ ఖండించింది. ఈ మేరకు ఇస్రో ఎక్స్ వేదిక వివరణిస్తూ ప్రైవేటీకరణ ఏమీ జరగదని, సంస్థ ప్రాధాన్యం కూడా తగ్గబోదని స్పష్టం చేసింది. ప్రపంచ భద్రతలో చట్టాల అమలు కీలక పాత్రను గుర్తిస్తూ ఈరోజు అంతర్జాతీయ పోలీసు సహకార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయంగా వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదం, సరిహద్దు అపాయాలను ఎదుర్కోవడంలో ప్రపంచ పోలీసుల సహకార ప్రాముఖ్యతను తెలియజేయడం, ప్రపంచ వ్యాప్తంగా పోలీసు వ్యవస్థల మధ్య సహకారం, సమన్వయం ప్రాధాన్యతను ఈ దినోత్సవం తెలియజేస్తుంది. టెన్నిస్. యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో టైటిల్ ఫేవరెట్ హర్యానా సబలంక క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్లో టాప్ సీడ్ సబలంక 6-4, 6-3తో అమెరికాకు చెందిన టాన్ సెంట్పై విజయం సాధించింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 9 గంటలకు.

మీరు ట్యూన్ చూసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుభారతి ఎఫ్ఎం 1.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, RX 100 మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక కార్తిక్ పాడగా చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేయగా చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:08 దాటి 45 సెకండ్లకు వస్తుంది మనవనం. గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో ఏం మాట్లాడుకుందాం అంటే కనుక కొత్త వారం రానే వచ్చేసింది. ప్రతి సోమవారం ఉదయం మంచం దిగుతుంటే ఏమనిపిస్తుంది, అబ్బాబ్బా మళ్ళీ సోమవారం, మళ్ళీ అదే రొటీన్, అదే ఆఫీస్, అదే వర్క్ అని బాధపడుతున్నారా? అరే ఒక్క నిమిషాలండి. మనకు ప్రముఖ రచయిత, లీడర్షిప్ ఎక్స్పర్ట్ స్కిప్ ప్రిజెట్ ఏమన్నారో తెలుసా? వారాన్ని ఉత్సాహంతో ప్రారంభించండి, అప్పుడు మీరు సాధించిన వాటన్నిటినీ గొప్ప సంతృప్తితో గుర్తు చేసుకుంటారు అని చెప్పారనమాట. వావ్, ఎంత బ్యూటిఫుల్ లైన్ కదా. మరి దీని గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ టు ఇది భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసి.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 10 सितम्बर 2026 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026, पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
0: विंटनारो विविध भारती FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు ఇది బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, కుమారి 21 ఎఫ్ నుంచి. ఇది ఎవరు పాడారంటే కనుక యాసిన్ పాడగా దేవశ్రీ ప్రసాద్, మ్యూజిక్ కంపోజ్ చేయగా శ్రీమణి అండ్ అనంత శ్రీరామ్ గారి లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:15 దాటి 35 సెకండ్లకా వస్తుంది మనోన గుడ్ మార్నింగ్ విజయవాడలో. నేనైతే ఒక మాట అయితే మాట్లాడుతూ ఉన్నా కదా, వారాన్ని ఉత్సాహంగా ప్రారంభించాలి, అప్పుడు మనం సాధించిన వాటన్నిటికీ గొప్ప సంతృప్తితో గుర్తు చేసుకుంటాం అనే దాని గురించి. మనం సోమవారం మార్నింగ్ లేచి మూడ్ని బట్టి రాబోయే 5-6 రోజులు మనం ఎలా ఉండబోతున్నామో డిసైడ్ అయిపోతుంది అన్నమాట. నీరసంగా ఒక భారంగా వారాన్ని స్టార్ట్ చేస్తే శుక్రవారం సాయంత్రానికి మన చేతిలో ఏముంటుంది? కేవలం అలసట మాత్రమే. అదే ఒక హై వోల్టేజ్ పాజిటివిటీతో ఈ వారం నేను ఏదో ఒకటి సాధించాలి, నా బెస్ట్ నేను ఇవ్వాలి అంటే ఒక చిన్న ఉత్సాహంతో అడుగు ముందుకు వేస్తే సాటర్డే నైట్ మీరు ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నప్పుడు, అబ్బా ఈ వారం నేను టైం వేస్ట్ చేయలేదు, అనుకున్నది సాధించాను అంటే ఆ విక్టరీ ఫీలింగ్ సంతృప్తి మైండ్ బ్లాక్ చేస్తుంది అదనమాట. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం దీని గురించి ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, జెంటిల్మెన్ మూవ్ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక కార్తీక్ అండ్ ప్రణవి పాడగా, మనిషి అర్పం మ్యూజిక్ కంపోజ్ చేయగా రామ్ జోగేశాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:25 దాటి 30 సెకండ్లు కావస్తుంది. మనమున గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో నేనైతే స్కిప్ రిచర్డ్ చెప్పిన మాట గురించి అయితే మాట్లాడుతూ ఉన్నా కదా. చాలామంది అనుకుంటారు సంతృప్తి అనేది ఫలితం వచ్చాక వస్తుంది అని, కానీ నిజానికి సంతృప్తి అనేది మనం పెట్టే ప్రయత్నంలో, చూపే ఉత్సాహంలో ఉంటుందండి. మనం చేసే పని చిన్నదా పెద్దదా అన్నది మ్యాటర్ కాదండి. ఆఫీస్ ప్రాజెక్ట్ కావచ్చు, ఎగ్జామ్ ప్రిపరేషన్ కావచ్చు, లేదా ఒక కొత్త హ్యాబిట్ స్టార్ట్ చేయడం కావచ్చు. స్టార్టింగ్లోనే ఆ జోష్ ఉంటే దారిలో వచ్చే చిన్న చిన్న సమస్యలు కూడా మనల్ని అస్సలు ఆపలేవన్నమాట. సో ఎప్పుడైనా స్టార్టింగ్లో ఆ జోష్ ఉంటేనే, ఆ జీల్ ఉంటేనే మనం ఏదైనా కూడా సాధించగలుగుతాం అన్నమాట. ఇంకా మరిన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, సమ్మోనమో నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక హరిచరణ్ పాడగా, వివేక్ సాగర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, రామజోగే శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:32 దాటి 52 సెకండ్లకు వస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మనమైతే స్కిప్ రిచర్డ్ చెప్పిన మాట గురించి అయితే మాట్లాడుతూ ఉన్నా కదా, ఇది కేవలం సోమవారం లేవగానే అనుకునే ఒక టెంపరీ ఎనర్జీ బూస్ట్ కాదండి, ఇది మనం జీవితాన్ని చూసే కోణం అనమాట. చాలామంది అనుకుంటారు ఉత్సాహం అంటే ఎగిరి గంతేయడం లేదా గట్టిగా అరవడం అని, కానీ లైఫ్లో రియల్ ఉత్సాహం అంటే అది కాదండి. ఉత్సాహం అంటే ఒక లోతైన విశ్వాసం, ఈరోజు నా ముందున్న పని ఎంత కష్టమైనా దాన్ని నేను ఫేస్ చేయగలను, అంటే ఒక సైలెంట్ కాన్ఫిడెన్స్ అనమాట. సోమవారం ఉదయం మన మైండ్లో వచ్చే మొదటి ఆలోచన మన సబ్ కాన్షియస్ మైండ్ని సెట్ చేస్తుంది అనమాట. అబ్బో మళ్ళీ వర్క్ అని ఆలోచిస్తే మన బ్రెయిన్ కూడా రోజంతా అలసటనే ప్రొడ్యూస్ చేస్తుంది. అదే లెట్ సి ఈ వారం నేను ఏం నేర్చుకోబోతున్నాను అని క్యూరియాసిటీతో స్టార్ట్ చేస్తే బ్రెయిన్ సొల్యూషన్స్ వైపు ప్రయాణం చేస్తుంది అనమాట. సో మన డే ఎలా ఉండాలి అనేది మన వారం మీదే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మనం ఈరోజు అంటే మండే మనం ఫ్రెష్గా స్టార్ట్ చేసి హ్యాపీ మూడ్తో ఉంటే వీకెండ్ వరకు కూడా హ్యాపీగానే ఉంటాం అనమాట. ఇంకా దీని గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యు భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు హ్యాపీ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఇది ఎవరు పాడారంటే కనుక ఎస్పీ చరణ్ పాడగా కులశేఖర్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:43 దాటి 52 సెకండ్లకు వస్తుంది మనోనం గుడ్ మార్నింగ్ విజయవాడలో. అసలు ఓటమికి అలసటకి తేడాలు చెప్పడం చాలా ఈజీ అండి. నాకు టైం లేదు, నాకు సపోర్ట్ లేదు, వాతావరణం బాగాలేదు, అబ్బా ఇలాంటి సాకులు చెప్పడం ఆపేయండి. ఈ వారం మనకు కావాల్సింది సాకులు కాదు, ఫలితాలు. ఏదో బ్రతకాలి కదా అని వారాన్ని నెట్టేయడం కాదండి. ఈరోజు అంటే ఈ 7 రోజులు మన పవర్ ఏంటో ప్రపంచాన్ని చూపించాలి. అంటే ప్రపంచానికంటే మనకు మనం కనీసం చూపించుకున్న చాలు. వర్క్ ప్రాజెక్ట్ అయిపోయిందా, దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళండి. మన చదువు లేదా ప్రిపరేషన్ ఆగిపోయిందా, ఈ వారమే దానికి తిరుగులేని పునాది వేయండి. మన బాడీని మన హెల్త్ని నిర్లక్ష్యం చేశామా, ఈ సోమవారమే ఆ చేంజ్ అనేది స్టార్ట్ చేయండి. వారంలో చివరి రోజులు మనం అద్దంలో చూసుకున్నప్పుడు మన కళ్ళల్లో ఒక గర్వం కనిపించాలి. ఎస్, ఈ వారం నేను తగ్గేదేలే అని పోరాడాను, అనుకున్నది సాధించాను అనే ఆ కసి, ఆ తృప్తి మన ముఖంలో కనిపించాలి. అలా పనిచేయాలన్నమాట. పనిచేస్తే ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: City FM 101.3.
1: పది లక్షల లాటరీ నాకా? వావ్,
2: చిక్కుకుంది.
3: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
4: ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, కృష్ణగడ వీర ప్రేమ కథ నుంచి హరిచరణ్ అండ్ సింధూరి విశాల్ పాడగా, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా కృష్ణకాంత్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:56 దాటి 35 సెకండ్లుగా వస్తుంది. మనవనం గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో స్కిప్ రిచర్డ్ చెప్పిన వారాన్ని ఉత్సాహంతో ప్రారంభించండి, అప్పుడు మీరు సాధించిన వాటన్నిటినీ గొప్ప సంతృప్తితో గుర్తు చేసుకుంటారు అనే లైన్ గురించి మాట్లాడుతూ ఉన్నా కదా, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకటైతే చెప్దాం అనుకుంటున్నా. సాధారణంగా బ్రతకడానికి మనకి జన్మనివ్వలేదు,

చరిత్ర సృష్టించడానికే మనం ఇక్కడ ఉన్నాం అన్నమాట. సో ఈ వారాన్ని ఒక కొత్త కాన్ఫిడెన్స్తో రీస్టార్ట్ చేద్దాం. గడిచిపోయిన రోజులను వదిలేయండి, ఈ కొత్త వారాన్ని ఒక ఫ్రెష్ కాన్వర్స్లా చూడండి. ఉత్సాహం అనే రంగులతో మన వారాన్ని కలర్ఫుల్గా తీర్చిదిద్దాలి. ఈ వీకెండ్ నాటికి మీరు మిమ్మల్ని చూసి గర్వపడేలా మీ జర్నీ ఉండాలన్నమాట. ఇక లేట్ ఎందుకు, లెట్స్ రాక్ దిస్ వీక్ ఓకే. ఇంకా మరి స్టూడియోలో సమయం చేస్తే 8:58 దాటి 28 సెకండ్లు కావస్తుంది. ఈనాటి గుడ్ మార్నింగ్ విజయవాడకి బాయ్ బాయ్ చెప్పేస్తూ మీకోసం పుష్పకు విమానం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు విత్ భారతీయ FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తామని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు గ్రామీణ మండలం నరసింహగొండ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో 8.75 కోట్ల రూపాయలతో చేసే పనులకు శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ది ఫలాలన్నీ ప్రజల ముంగిటికే చేరుతున్నాయని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. నంద్యాలలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో 2026-27 మార్కెటింగ్ సీజన్లో ఎఫ్సీవీ పొగాకు ఉత్పత్తి పరిమాణం తగ్గిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తిని నియంత్రించడం, భవిష్యత్తులో మిగులు ఉత్పత్తి సమస్య తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన పథకం కింద కొత్త లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వం మార్గదర్శకాలు ప్రకటించింది. ఈ రోజు నుంచి వారం రోజుల పాటు దరఖాస్తులను స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు సచివాలయంలో స్వీకరించనున్నట్టు పేర్కొంది. అర్హులైన వారికి 1 అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లు అందిస్తామని తెలిపింది. కొల్లేరు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఏలూరు లోక్సభ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ హామీ ఇచ్చారు. కొల్లేరు రైతులు ఆయన్ను ఏలూరులో కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు భంగం వాటిల్లకుండా స్థానికులకు జీవనోపాధి దెబ్బతినకుండా పరిష్కరించేలా చూస్తానని స్పష్టం చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆలయాలు భజన మందిరాల నిర్మాణానికి పెరిగిన అంచనాలకు అనుగుణంగా నిధులు మంజూరు చేస్తూ దేవాదాయ శాఖ ఇన్ఛార్జి కమిషనర్ కె రామచంద్ర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ఫెడరల్ కాలువలో శనివారం గల్లంతైన ఇద్దరు యువకుల ఆచూకీ

కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కర్నూలు నుంచి వచ్చిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది 10 మంది బోటు ద్వారా కాలువ జలాశయంలో వెతికారు. తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి, సీఐ అజయ్ కుమార్ పోలీసులు గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. భగవద్గీత పఠనంతో ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తాను కూడా చదివానని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకర్ ప్రతాప్ బాగ్చి అన్నారు. కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా విశాఖపట్నంలో జరిగిన యువదినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 10 గంటలకు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతీయ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే తులసి మో నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. ఇది ఎవరు పాడారంటే కనుక సాగర్ అండ్ చిత్ర గారు పాడగా, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, భాస్కర్ బట్లర్ రవికుమార్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:10 దాటి 32 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం జోరుగా హుషారుగాలో. మరి ఈరోజు మన జోరుగా హుషారుగాలో మన స్పెషల్ టాపిక్ ఏంటో తెలుసా అండి? ఇవ్వడంలో ఆనందం. ఒకసారి ఆలోచించండి, మనం పొందే ప్రతి దాంట్లో సంతోషం ఉండొచ్చు, కానీ ఇచ్చే ప్రతి దాంట్లో ఒక అద్భుతమైన పరమార్థం ఉంటుంది. పొందేటప్పుడు మొహంలో ఒక చిరునవ్వు వస్తే, ఇచ్చేటప్పుడు ఆత్మకే ఒక ప్రశాంతత దొరుకుతుంది. ఇవ్వటం అంటే కోట్ల కొద్ది డబ్బులు, ఖరీదైన కానుకలు పంచడం మాత్రమే కాదండి. ఆకలితో ఉన్నవారికి ఒక పూట అన్నం పెట్టడం, బాధలో ఉన్న స్నేహితుడికి నేనున్నానరా అని భరోసా ఇవ్వడం, రోడ్డు దాటడానికి ఇబ్బంది పడే ఒక వృద్ధుడికి చేయూతను అందించడం, చివరికి చిరాకుగా ఉన్న ఒక మనిషికి చిరునవ్వు బహుమతిగా ఇవ్వడం, ఇవన్నీ కూడా ఇవ్వడంలో భాగమేనండి. సో ఈరోజు టాపిక్, మన టాపిక్ ఇవ్వడంలో ఆనందం. దీని గురించి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా చెలియ మూవీ నుంచి. ఇది ఎవరు పాడారంటే కనుక శాశ్వత త్రిపాఠి పాడగ ఏఆర్ రెహమాన్, మ్యూజిక్ కంపోజ్ చేయగా సిరివెన్నెల సీతారాం శాస్త్ర గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:21 దాటి 21 సెకండ్ కావస్తుంది. మనం ఉన్నాం జోరుగా ఉషారుగాలో. నేనైతే ఈ జోరుగా ఉషారుగాలో ఇవ్వడంలో ఆనందం గురించి అయితే మాట్లాడుతున్నా కదా. మనం అందరం లైఫ్లో దేనికో ఒకదానికి పరిగెడుతూనే ఉంటామండి. సక్సెస్, మనీ, ఫేమ్ ఇలా చాలా వంట పరిగెడుతూనే ఉంటాం. బట్ ట్రూత్ ఏంటంటే మనం సంపాదించిన దానివల్ల మన జీవనం జరుగుతుంది, కానీ మనం ఇతరులకి తిరిగి ఇచ్చిన దానివల్లే మన జీవితానికి ఒక అర్థం ఏర్పడుతుంది. సైన్స్ కూడా ఏం చెప్తుందో తెలుసా అండి, మనం వేరొకరికి సాయం చేసినప్పుడు మన బ్రెయిన్లో హ్యాపీ

హార్మోన్స్ రిలీజ్ అవుతాయట. అంటే ఇవ్వడం అనేది అవతల వాళ్ళకే కాదు, మనకు కూడా ఒక పెద్ద మెంటల్ హెల్త్ బూస్టర్ అన్నమాట. ప్రకృతిని చూసి కూడా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. చెట్లు పండ్లను ఇస్తుంది కానీ తను తినదు, నదులు నీటినిస్తాయి కానీ తను తాగవు. అవి నిరంతరం ఇస్తూనే ఉంటాయి, అందుకే అవి అంత అందంగా ఉంటాయి. మనం కూడా మన దగ్గరున్న చిన్న చిన్న సంతోషాలను, ప్రేమను, సహాయాన్ని పెంచుతూ ఉంటే ఈ లోకం ఇంకాస్త అందంగా మారుతుంది కదా. చౌ, మనం కూడా వాటిలాగా, మరీ వాటందరు కాకపోయినా మనకి తోచినలాగా ఇవ్వడంలో ఆనందాన్ని వెతుక్కుంటే హ్యాపీగా ఉంటాం అన్నమాట. ఇంకా చాలా విషయాలు మాట్లాడతాను ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విధుభారతి 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, టక్ జగదీష్ మూవీ నుంచి అర్మన్ మాలిక్ అండ్ హరిణి, ఎస్ ఎస్ తమన్ అండ్ శ్రీకృష్ణ పాడిన పాట అయితే విన్నారు కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:29 దాటి 8 సెకండ్లు కావస్తుంది. మనం జోరుగా ఉషారగాలం. ఈ జోరుగా ఉషారగాలం మనమైతే మాట్లాడుతూ ఉన్నాం కదా, ఇవ్వడంలో ఆనందం అనే టాపిక్ గురించి. మనలో చాలామందికి ఒక పెద్ద అపోహ ఉంటుందండి, నా దగ్గర చాలా డబ్బు ఉన్నప్పుడు నేను బాగా సెటిల్ అయ్యాక ఎవరికైనా సహాయం చేస్తానని. కానీ ఇవ్వడానికి కావాల్సింది పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ కాదండి, విశాలమైన హృదయం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మీ ఇంట్లో వండిన వేడివేడి వంటకాన్ని పక్కింటికి ఆప్యాయంగా పంచుకోవడం, వర్క్ స్ట్రెస్లో ఉన్న సహోద్యోగికి ఒక కప్ చాయ్ షేర్ చేస్తూ ఏం పర్లేదు అంతా సర్దుకుంటుంది అని ధైర్యం చెప్పడం, లేదా ఎవరైనా చెప్పే మాటలకు ఓపికగా శ్రద్ధగా వినడం, ఇవి కూడా ఇవ్వడమేనండి మీ టైం, మీ శ్రద్ధ, మీ ప్రేమ. ప్రపంచంలో వీటికన్నా ఖరీదైన కానుకలు ఇంకేమైనా ఉంటాయా చెప్పండి? కనీసం ఇవి ఇచ్చినా చాలండి, ఖచ్చితంగా మనకి అవి రిటర్న్ అవుతాయి అన్నమాట. ఆలోచించండి, మనం ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకువెళ్ళాం. మధ్యలో ఈ కాస్త ప్రయాణంలో నాది నాది అని దాచుకోవడం కంటే మనది అని నలుగురికి పంచడంలో అసలైన మజా ఉంటుంది. ఇందాక చెప్పా కదా, ప్రకృతి ఫ్రూట్స్ ఇస్తుంది, అలాగే నదులు నీటిని ఇస్తుంది, కానీ అవి తీసుకోవని అలా చెప్పుకుంటూ పోతే ప్రకృతి నుంచి చాలా వస్తాయండి. ఒక చెట్టు నీడనిస్తుంది, అలాగే పువ్వు సువాసనిస్తుంది, సూర్యుడు వెలుగునిస్తాడు. ఇలా ప్రకృతిలో ప్రతి ఒక్కటి కూడా తన దగ్గర ఉన్నది ఇతరులకు ఇస్తూనే ఉంటుంది, తన ఉనికిని అర్థాన్ని వెతుక్కుంటూనే ఉంటుంది అంట. అందుకే మనం కూడా ప్రకృతిలో భాగమై హ్యాపీగా అవి ఎలా ఉంటున్నాయో మనం కూడా అలా ఎదుటివారితో ఉంటే అవి మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఖచ్చితంగా అవుతాయి అన్నమాట. ఇంకా చాలా విషయాలు మీతో షేర్ చేస్తాను ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరు అది బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ఖడ్గమో నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక సుమంగళి పాడగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:38 దాటి 23 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం జోరుగోషర్ గలం. నేనైతే ఇవ్వడంలో ఆనందం అనే టాపిక్ అయితే మాట్లాడుతూ ఉన్నా కదా. ఇంకా మనం ఎవరికైనా చిన్న సహాయం చేసినప్పుడు అవతల వారి కళ్ళలో కనిపించే ఆ కృతజ్ఞత, ఆ ఆనందం, బాబోయ్ ఆ తృప్తిని ఏ డబ్బుతోనూ కొనలేమండి. అది ఒక రకమైన డివైన్ ఫీలింగ్. మనం పంచే ప్రేమ, సహాయం, విత్తనం లాంటివి అవి ఎప్పటికైనా మళ్ళీ మన దగ్గరికే తిరిగి వస్తాయి, అది ఖచ్చితంగా అండి. కాబట్టి ఈరోజే మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక్కసారి పరిశీలించండి. మీ చిన్న సహాయం కోసం, మీ చిన్న చిరునవ్వు కోసం ఎవరో ఒకరు ఎదురు చూస్తూనే ఉంటారు. అలవాటు చేసుకోండి హెల్ప్ చేయడం. ఇవ్వడానికి ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఇవ్వడం మాత్రమే అలవాటు చేసుకోండి. అప్పుడు జీవితం అద్భుతంగా మారిపోతుంది అన్నమాట. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారతి FM 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే ఒకరి ఒకరు మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. ఇది ఎవరు పాడారంటే కనుక శ్రేయ ఘోషల్ పాడగా, ఎంఎం కిర్వాణి మ్యూజిక్ కంపోజ్ చేయగా, చంద్రబోస్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:45 దాటి 15 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం జోరుగా ఉషారుగాలో. మరి ఈ జోరుగా ఉషారుగాలో నేనైతే ఇవ్వడంలో ఆనందం గురించి మాట్లాడుతున్నా కదా. మన రోజువారీ జీవితంలో ఎన్నో కాంప్లికేషన్స్, స్ట్రెస్, ఆందోళనలతో గడిపేస్తూ ఉంటాం. కానీ మన మూడ్ని ఇన్స్టెంట్గా మార్చేసే ఒక మ్యాజికల్ మెడిసిన్ ఉందంటే అది ఇవ్వడమే. మన బాధల్లో మనం ఉన్నప్పుడు వేరొకరిని బాధని తుడవడానికి మనం చేసే ఒక చిన్న ప్రయత్నం మన సొంత సమస్యలను కూడా చిన్నవిగా మార్చేస్తుందన్నమాట. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉందండి. నా దగ్గర ఉన్నప్పుడే నేను ఇస్తాను అనుకోవడం ఒక ఎత్తు, కానీ నా దగ్గర తక్కువగా ఉన్నా ఎదుటివారికి నాకంటే ఎక్కువ అవసరం ఉందేమో అని ఆలోచించి ఇవ్వడం అసలైన గొప్పతనం అన్నమాట. ఇచ్చే కొద్దీ మన మనసులోని అహం తగ్గి స్వచ్ఛమైన మానవత్వం అనేది పెరుగుతుందన్నమాట. ఇంతేకాదు, ఇవ్వడం వల్ల ఇంకా లాభాలు ఉన్నాయి. అవేంటో మీతో షేర్ చేస్తాను ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు సొంత మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ఎవరు పాడారంటే కనుక చిత్ర గారు పాడగల సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంక స్టూడియోలో సమయం చూస్తే 9:51 దాటి 43 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం జోరుగోషర్గలో. ఇవ్వడం వల్ల మనకు చాలా విలువైనవే దొరుకుతాయని చెప్పాను కదా, అందులో మనకు దక్కే అత్యంత విలువైనది ఏంటో తెలుసా అండి? కృతజ్ఞతాభావం. మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు మన దగ్గర ఉన్న ఏవైతే ఉంటాయో వాటి పట్ల గౌరవం ఖచ్చితంగా పెరుగుతుంది. నేను కూడా ఒకరి జీవితంలో వెలుగు నింపగలను అనే ఆత్మవిశ్వాసం మనలో పెరుగుతుంది. అంతేకాదు సమాజంలో మనం ఒంటరిగా లేము, ఒకరినొకరం అండగా ఉన్నామనే భావన కూడా బలపడుతుందన్నమాట. సో ఇవ్వడానికి పెద్ద కారణాలు అక్కర్లేదండి, ఒక చిన్న పలకరింపు, ఒక ఆత్మీయ స్పర్శ, ఒకరి కష్టాన్ని అర్థం చేసుకునే గుణం ఇవి ఉంటే చాలండి. మనం ఇచ్చే సహాయం

చిన్నదా పెద్దదా అన్నది ముఖ్యం కాదు, దాని వెనుకున్న ఎంత పెద్దది అన్నది ముఖ్యం అన్నమాట. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. ఆనంద్ మూనించి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. ఇది ఎవరు పాడారంటే కనుక కేఎం రాధాకృష్ణన్ అండ్ శ్రేయ ఘోషల్ పాడదు. కేఎం రాధాకృష్ణన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా వేటూరి సుందరామూర్తి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంక స్టూడియోలో సమయం చూస్తే 9:58 దాటి 35 సెకండ్లు కావస్తుంది. సో ఇంకా ఈ జోర్గ ఉషర్గాలో లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకటైతే చెప్దాం అనుకుంటున్నాను. జీవితం అనేది ఒక ప్రతిధ్వని అండి. మన లోకానికి ఏమిస్తే అదే మనకు తిరిగి వస్తుంది. ప్రేమనిస్తే ప్రేమ, దయనిస్తే దయ, సంతోషాన్ని ఇస్తే రెట్టింపు సంతోషం మనల్ని వెతుక్కుని ఖచ్చితంగా వస్తుందండి. ఏమంటారు, నిజమే కదా? సో అదనమాట ఇస్తూనే ఉండండి, మీకు తిరిగి ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:59 దాటి 3 సెకండ్లు కావస్తుంది. ఈనాటి జోర్గా హుషార్గాకి బాయ్ బాయ్ చెప్పేస్తూ మీకోసం న్యూస్ హెడ్లైన్స్ స్టే ట్యూన్ టు విత్ భారత్ ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరికీ సురక్షిత తాగునీరు అందించేలా విజయేశ్వరం నుంచి గోదావరి జిల్లాలో వచ్చే జల్జీవన్ పథకం పనులు చురుగ్గా సాగుతున్నాయని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామారెడ్డి చెప్పారు. యలమంచిలి మండలం బాడవ గ్రామంలో 2,02,00,000 రూపాయలతో మైక్రో ఫిల్టర్ నిర్మాణం, ఓవర్ హెడ్ ట్యాంక్, గ్రావెల్ రహదారి నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సమన్వయంతో సీట్ల కేటాయింపు జరుగుతుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీని మరింత బలోపేతం చేయడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి అమలు చేస్తున్న పీజీఆర్ఎస్ సేవల్లో క్యూఆర్ కోడ్ విధానం అందుబాటులోకి వచ్చిందని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్ తెలిపారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్తో స్కాన్ చేసి అర్జీ పరిష్కారంపై నేరుగా ఫీడ్బ్యాక్ నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. ఇస్రో ప్రయోగించిన EOS-05 ఉపగ్రహం 2వ దశ కక్ష్యాపింపును ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా చేపట్టారు. ఆదివారం రాత్రి ఉపగ్రహంలోని లిక్విడ్ అపోజీ మోటార్ లామ్ ఇంజిన్ను శాస్త్రవేత్తలు 5:39 పాటు మండించారు. తాజా విన్యాసంతో భూమి నుంచి ఉపగ్రహం గరిష్ట దూరం 35,786 కిలోమీటర్లకు పెరిగిందని ఇస్రో తెలిపింది. రాష్ట్రంలో అర్హులైన వారికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 16వ తేదీలోగా స్వర్ణ గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ నెల 12వ తేదీన జరగాల్సిన జీఎస్టీ మండలి 57వ సమావేశాన్ని అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేశారు. ఈ నెల 12-13వ తేదీల్లో ఢిల్లీ వేదికగా జరగనున్న బ్రిక్స్ వార్షిక శిఖరాగ్ర సదస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలియజేస్తున్నారు. ఇంటింటికి తెలుగుదేశంలో భాగంగా ఆ పార్టీ శ్రేణులు ఇప్పటివరకు 1.04 కోట్ల గృహాలను సందర్శించాయి. 42వ రోజున ఆదివారం 1.54 లక్షల ఏళ్లకు వెళ్లి కూటమి ప్రభుత్వ బలంలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను వివరించాయని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అహ్మదాబాద్లో జరుగుతున్న ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్లో భారత్కు 2 పతకాలు ఖాయమయ్యాయి. ఆదివారం 2వ రోజు విజువల్లీ ఇంపైర్డ్ 1 కేటగిరీలో యుగల్ గార్గ్, పవన్ కుమార్, తన్వి ప్రవీణ్ సెమీఫైనల్కు చేరారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: పాటుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: FM 101.3.
1: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతీ FM 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, తొలి ప్రేమ మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక శ్రేయ ఘోషల్ పాడగా ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా శ్రీమణి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:10 దాటి 13 సెకండ్లుగా వస్తుంది. మనం ఎంట్రపేయం హరిబిల్లోకి. మీరెంతగానో వెయిట్ చేస్తున్న ఎస్ఎంఎస్ క్వశ్చన్ ఖచ్చితంగా అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటి అంటే కనుక, ఇది ఎంత ఎక్కువగా ఉంటే మనకి అంత తక్కువగా కనిపిస్తుంది. నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, ఇది ఎంత ఎక్కువగా ఉంటే మనకి అంత తక్కువగా కనిపిస్తుంది. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మన నెంబర్ 0866244884 అయితే మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్యం. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ఎందుకంటే ప్రేమంట మూవీ నుంచి. ఇది ఎవరు పాడారంట కనుక హరిచరణ్ అని చిత్ర గారు పాడగా రామ్ జోగే శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంక స్టూడియోలో సమయం చూస్తే 10:26 దాటి 18 సెకండ్లుగా వస్తుంది. మన ఉన్నాం హర్విల్లో. నేను క్వశ్చన్ అడిగాను కదా, ఇది ఎంత ఎక్కువగా ఉంటే మనకి అంత తక్కువగా కనిపిస్తుందని. చాలామంది ఆన్సర్స్ అయితే పంపించారు. ఎంఎస్ దుర్గారావు గారు గుడ్ మార్నింగ్ అండి అంటూ ఇందాక నేను ఇవ్వడంలో ఆనందం ఉంది అనే దాని గురించి ఒక ఆయన జరిగిన సంఘటన షేర్ చేశారు. వెరీ గుడ్ అండి. ఇంకా ముసపేట మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ మెరిసి విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు గుడ్ మార్నింగ్ అంటూ. పెడన జోగనందన్ కాలనీ అప్పలరాజ్ గారు హాయ్ సౌజన్ గారు ఎలా ఉన్నారు, వెల్కమ్ టు హర్విల్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నరసింహారెడ్డి మాధవరం నుంచి రాంగ్ ఆన్సర్ అండి. భాస్కర్ పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనురాధ గారు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శుభోదయం సౌజన్య గారు అంటూ కొనకొండల రమణారావు, కవిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు. హాయ్ సౌజన్య మేడం గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అశోక్ గన్నవరం నుంచి నక్షత్రాలు లేదా గాలి అంటూ పంపించారు. కాదండి ఓయ్. ఇంకా కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ సౌజన్య మేడం అంటూ కుసుమ అంబట్ నగర్ ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ ఆజ మేడం గారు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు

చెన్నై నుంచి. ఇంకా విజయవాడ నుంచి నందు, నేను ప్రశ్న వినలేదు మేడం అంటూ పంపించారు. క్వశ్చన్ ఏమడిగానంటే, ఇది ఎంత ఎక్కువగా ఉంటే మనకి అంత తక్కువగా కనిపిస్తుంది అంటూ పంపించాను అడిగానమాట. ఇంకా ముసపెట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సి విజయ ఫ్యామిలీ మెంబర్స్ గాలి అంటూ పంపించారు. కాదండి, నమస్తే శుభోదయం సౌజ్ఞ అంటూ ఎవరు, చంద్ బండారు త్రిమూర్తులు గారు. ఇంకా హాయ్ సౌజ్ఞ అంటూ మురళి గారు అయితే మెసేజ్ చేశారు. వెంకట్రామరెడ్డి గారు మెసేజ్ చేశారు, చీకటి లేదా పొగమంచు, ఇందులో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి ఆన్సర్ ఏంటి అంటే చీకటి, చీకటి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, రాముకి 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ తమ్ముడు వయసు రాము వయసులో సగం ఉండేది. ఇప్పుడు రాము వయసు 70 సంవత్సరాలు అయితే ఇప్పుడు రాము తమ్ముడు వయసు ఎంత? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మన నెంబర్ 0866 24 888 14కి మెసేజ్ చేసండి. స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజయ్ సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా నిన్నే పిల్లడితో మోనించి. ఇది ఎవరు పాడారంటే కనుక రాజేష్ పాడగా, సందీప్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, సిరివెన్నెల సీతారాం సార్.

గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:48 దాటి 18 సెకండ్లుగా వస్తుంది. మనున్నాం హర్వెల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, రాముకి 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ తమ్ముడు వయసు రాము వయసులో సగం ఉండేది, ఇప్పుడు రాము వయసు 70 సంవత్సరాలు అయితే ఇప్పుడు రాము తమ్ముడు వయసు ఎంత అని అడిగాను. చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. క్వశ్చన్ మరోసారి చెప్పండి అని వెంకటరామిరెడ్డి గారు మెసేజ్ చేశారు. ఇప్పుడే క్వశ్చన్ చెప్పేశాను అనమాట. ఇంకా కనకరావు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ముసపెట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ 16 ఇయర్స్ అని పంపించారు. కాదండి, హాయ్ మేడం బాగున్నారా అంటూ విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు 32 ఇయర్స్ అని పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. రవివర్మ ఫ్రమ్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ కాళీ లక్ష్మి ఫ్రమ్ గొల్లపూడి నుంచి ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ సీను ఐరాల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయవాడ నుంచి నందు 5 ఇయర్స్ తేడా ఉంటుంది అని పంపించారు. కాదు, రాంగ్ ఆన్సర్. బొడ్డి తులసిదాస్ గారు నిజామాబాద్ జిల్లా నుండి నావిపేట నుండి మెసేజ్ చేశారు. 41 సంవత్సరాలని కాదండి, రాంగ్ ఆన్సర్. జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు, 35 ఇయర్స్ అని. గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ కిషోర్ కుమార్ గారు మెసేజ్ చేశారు. అనంతపురం నుండి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగనందర కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నా కోసం చాలా పెద్ద మెసేజ్ పంపించారు. పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్త గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్సర్ కూడా పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. సత్యనారాయణ దేవినగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పవన్ ఫ్రమ్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఉత్కూర్ నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ మోహన్జీ దివ్యబాయ్ అజయ్ శృతి రాంగ్ ఆన్సర్ పంపించారు. కొనకొండ రమణారావు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ గుడ్ మార్నింగ్ చందన గారు, చందన కాదు సౌజన్య అనమాట. పోరంగ్ నుంచి వీరరాఘవమ్మ రేఖ సాయి మౌనిక మెసేజ్ చేశారు. హాయ్ గుడ్ మార్నింగ్ మామ అంటూ పెదకాక నుంచి పద్మ శేఖర్ గారు మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి హిందూపూర్ నుంచి జవాబు మార్పు లేదు అని పంపించారు. కాదండి, ఉంది మార్పు. ఇంకా కొనుగోళ్ళ రమణారావు బెంగళూరు నుంచి మళ్ళీ 15 అని పంపించారు. అక్కర్లేదండి, మీరు చెప్పిందే కరెక్ట్ ఆన్సర్. ఇంకా హాయ్ అంటూ ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి ఆన్సర్ పంపించారు. 100ఆ? హాయ్ 100ఆ? ఓహో, నన్ను అంటున్నారా? ఓకే ఓకే, కానీ ఆన్సర్ పంపించలేదు. గుడ్ మార్నింగ్ ఆజం మేడం గారు, ఎప్పుడైనా వారి వయసు తేడా ఒకటే అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి పంపించారు. కాదండి, ఆన్సర్ చెప్పాలన్నమాట నాకు. వై గోపి పటిబండ్ల నుంచి హాయ్ మేడం బాగున్నారా, ఆన్సర్ ఈ 64 and 65 అన్నారు. ఆ రెండు రాంగ్ ఆన్సర్ అనమాట. ఆన్సర్ ఏంటి అంటే గనక 67 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే రాముకి 6 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ తమ్ముడు వయసు హాఫ్, అంటే వాడికి 3 ఇయర్స్ కదా. వాళ్ళిద్దరు డిఫరెన్స్ చూస్తే 3 ఇయర్స్ డిఫరెన్స్ ఉంటుంది. సో రాముకి ఇప్పుడు 70 ఉంటే వాళ్ళ తమ్ముడికి 67 ఉంటుంది అనమాట. అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇంకా మరి స్టూడియోలో సమయం చూస్తే 10:51 దాటి 42 సెకండ్లుగా వస్తుంది. ఈనాటి హర్విలకైతే బై బై చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో, మంచి మంచి స్టోరీస్తో, మంచి మంచి క్వశ్చన్స్తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3. నేను మీ ఆర్జే సౌజన్య సైనింగ్ ఆఫ్.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కుప్పం తెలుగుదేశం శ్రేణులు సన్నద్దం కావాలని పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన ముఖ్య నేతలతో ఆయన ఉండవల్లి నివాసంలో సమావేశం నిర్వహించారు. కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్ర కోత సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ పనులు ప్రారంభమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఐఐటీ మద్రాసు నిపుణుల బృందం తీర ప్రాంతంలో క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తోంది. మౌలిక సదుపాయాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం మరివలస వద్ద 6,50,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు వంతెన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జరిగే స్వర్ణ భారత్ ట్రస్ట్ రజతోత్సవ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా అక్షర విద్యాలయం నైపుణ్య కేంద్రాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించనున్నారు. అనంతరం స్వర్ణ భారత్ ట్రస్ట్లో జరిగే రజతోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. అటవీ విస్తరణ పచ్చదనం పెంపు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు కోరారు. బాపట్ల జిల్లా మాటూరు మండలం వలపర్ల వల్లాపల్లి గ్రామాల పరిధిలోని కొండ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా నిర్వహించిన విత్తన బంతులు కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోను ప్రైవేటీకరించబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఆ సంస్థ ఖండించింది. ఈ మేరకు ఇస్రో ఎక్స్ వేదికగా వివరణ ఇస్తూ ప్రైవేటీకరణేమీ జరగబోదని సంస్థ ప్రాధాన్యం కూడా తగ్గబోదని స్పష్టం చేసింది. ప్రపంచ భద్రతలో చట్టాల అమలు కీలక పాత్రను గుర్తిస్తూ ఈరోజు అంతర్జాతీయ పోలీసు సహకార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయంగా వ్యవస్థీకృత నేరాలు ఉగ్రవాదం సరిహద్దు అపాయాలను ఎదుర్కోవడంలో ప్రపంచ పోలీసు సహకార ప్రాముఖ్యతను తెలియజేయడం ప్రపంచవ్యాప్తంగా పోలీసు వ్యవస్థల మధ్య సహకారం సమన్వయం ప్రాధాన్యతను ఈ దినోత్సవం తెలియజేస్తుంది. టెన్నిస్. యుఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో టైటిల్ ఫేవరెట్ అరియానా సబలంక క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్లో టాప్ సీడ్ సబలంక 6-4, 6-3 అమెరికాకు చెందిన టౌన్ సెండ్పై విజయం సాధించింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.

0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: యాక్షన్ క్లాసిక్ కల్ట్ క్లాసిక్ మెలో డ్రామా
1: సెంటిమెంట్ కామెడీ మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్
0: క్వాలిటీ క్రియేటివిటీ టెక్నాలజీల మేళవింపు
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి సినిమా కబుర్లు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నాను, అలాగే వినడానికి మీరందరూ కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం అన్ని మంచి శకునముల మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను అనమాట. దీని తర్వాత నేను చెప్పబోయే సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ స్టే ట్యూన్ 101.3 విత్ భారతీయ ఫ్యామ్.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ అసలు ఏంటి అంటే కనుక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో 5 తెలుగు చిత్రాలకి వివిధ కేటగిరీల్లో 9 పురస్కారాలు అయితే దక్కాయన్నమాట. అవేంటి అనేది ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మీ అందరితో తప్పకుండా షేర్ చేస్తాను. అంటే 2024 సంవత్సరానికి గాను ప్రకటించిన జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో యదువంశీ దర్శకత్వంలో రూపొందించిన కమిటీ కుర్రోళ్ళు ఈ మూవీకి 2 అవార్డులు అయితే దక్కాయన్నమాట. ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ఎంపికైంది. అలాగే ఈ చిత్రానికి మేకప్ అందించిన పి రవికుమార్కి ఉత్తమ మేకప్ విభాగంలో ఒక అవార్డు కూడా దక్కిందనమాట. సో అలా కమిటీ కుర్రోళ్ళు మూవీ అయితే 2 అవార్డ్స్ అయితే సొంతం చేసేసుకుంది. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను కమిటీ కుర్రోళ్ళు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటో స్టేట్ 101.3 వివిధ భారతీయ ఫామ్.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జీ ప్రసన్న మాట్లాడుకుంటున్నాం కదా. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో 5 తెలుగు చిత్రాలకి వివిధ కేటగిరీలో 9 పురస్కారాలు దక్కాయన్నమాట. మరి ఏంటి ఆ మూవీస్ అనేది ఇందాకే చెప్పాను. సో ఫస్ట్ కమిటీ కుర్రాళ్ళు దీని గురించి ఎలాంటి అవార్డ్స్ వచ్చాయి, దేనికి వచ్చాయని చెప్పి మాట్లాడుకున్నాం కదా. మరి తర్వాత ప్రభాస్ కథానాయకుడిగా నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం కల్కి 2898 అనమాట. సో ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డు దక్కించుకుందనమాట. మరి కష్టానికి తగ్గ ఫలితం అయితే ఎప్పుడూ ఉంటుంది. సో దీనికి ఈ అవార్డు రావడం అయితే జరిగింది. మరి ఇప్పుడైతే ఇంకా అసలు ఆ 5 చిత్రాలు ఏంటి, ఆల్రెడీ మీకు 2 మూవీస్ ఏంటో చెప్పేసా, ఆ మిగిలిన 3 మూవీస్ ఏంటి జాతీయ పురస్కార అవార్డులు దక్కించుకున్నది అని ఆలోచిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం కల్కి మూవీ నుంచి కూడా ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటర్ స్టేజ్ 2 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనమైతే ఉన్నాం సినిమా కబులు ప్రోగ్రాంలో ఓన్లీ ఆన్ 101.3 విత్ భారతీయ ఎఫ్ఎం. 72వ జాతీయ పురస్కారాల్లో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప 2 ది రూల్ అనమాట. ఈ చిత్రం అయితే 2 పురస్కారాలను అయితే సొంతం చేసుకుందనమాట. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత ఒరిజినల్ విభాగంలో దర్శకుడు సుకుమార్ పురస్కారం అందుకున్నారనమాట. అలాగే ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ విభాగంలో

లో దీపాలి నూర్, శీతల్ శర్మరు పురస్కారాలు అయితే దక్కించుకున్నారనమాట. సో ఇప్పుడైతే మీ అందరి కోసం పుష్ప 2 మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది, వింటూ స్టే ట్యూన్.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో 5 తెలుగు చిత్రాలకి వివిధ కేటగిరీల్లో 9 పురస్కారాలు దక్కాయి అని చెప్పి. మరి ఇందాకే చెప్పాను, కమిటీ కుర్రాళ్ళు అంటే వాళ్ళు ఏ అవార్డు గెలుచుకున్నారు, దాని తర్వాత కల్కి 2898 గురించి మాట్లాడుకున్నాం, దాని తర్వాత పుష్పటు ది రోల్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ కూడా వినేసాం కదా. మరి ఇంకా ఆ 4-5 మూవీస్ కోసం మీ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారని తెలుసు.

ఇప్పుడు వెంకీ అట్లూరికి ఉత్తమ స్క్రీన్ ప్లే సంభాషణల రచయితగా అవార్డు దక్కించుకున్నారు అనమాట. అలాగే నందకిషోర్ ఇమానీ దర్శకత్వంలో నివేద థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన 35 చిన్న కథ కాదు అనే మూవీకి ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ పురస్కారం అయితే గెలుచుకుందనమాట. అలాగే ఈ చిత్రంలో నటించిన అరుణ్ దేవ్ పోతులకి ఉత్తమ బాల నటుడిగా అవార్డు కూడా సొంతం చేసుకోవడం జరిగింది. సో ఈ అవార్డు కూడా దక్కిందనమాట. సో అది టోటల్గా మరి 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఈ 9 అవార్డులు ఎవరు గెలుచుకున్నారు, ఏ మూవీస్ అనే డీటెయిల్స్ అనమాట. సో అది ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ చాలా నచ్చింది అని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం మరి లక్కీ భాస్కర్ మూవీ నుంచి, దాని తర్వాత 35 చిన్న కథ కాదు, ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ సినిమా కబుర్లు ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నా. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసిన ప్రోగ్రామ్లో. అంతవరకు స్టేట్ యూన్ 2 101.3 వివిధ్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు గ్రామీణ మండలం నరసింహకొండ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో 8.75 కోట్ల రూపాయలతో చేసిన పనులకు శాసనసభ్యులు కోటమిరెడ్డి సీతారెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలన్నీ ప్రజల ముంగిటికే చేరుతున్నాయని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. నంద్యాలలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో 2026-27 మార్కెట్ సీజన్లో ఎఫ్సీవీ పొగాకు ఉత్పత్తి పరిమాణం తగ్గిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తిని నియంత్రించడం, భవిష్యత్తులో మిగులు ఉత్పత్తి సమస్య తలెత్తకుండా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వం మార్గదర్శకాలు ప్రకటించింది. ఈ రోజు నుంచి వారం రోజుల పాటు దరఖాస్తులను స్వర్ణ గ్రామ స్వర్ణవాడు సచివాలయాల్లో స్వీకరించనున్నట్టు పేర్కొంది. అర్హులైన వారికి అక్టోబర్ 1 నుంచి కొత్త పింఛన్లు అందిస్తామని తెలిపింది. కొల్లేరు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఏలూరు లోక్సభ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ హామీ ఇచ్చారు. కొల్లేరు రైతులు ఆయన్ను ఏలూరులో కలిసిన సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు భంగం వాటిల్లకుండా స్థానికుల జీవనోపాధి దెబ్బతినకుండా పరిష్కరించేలా చూస్తానని స్పష్టం చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆలయాలు భజన మందిరాల నిర్మాణానికి పెరిగిన అంచనాలకు అనుగుణంగా నిధులు మంజూరు చేస్తూ దేవాదాయశాఖ ఇన్ఛార్జ్ కమిషనర్ కె రామచంద్రమోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ఫెడర్ కాలువలో శనివారం గల్లంతైన 2 యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కర్నూలు నుంచి వచ్చిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది 10 మంది బోటు ద్వారా కాలువ జలాశయంలో వెతికారు. తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి, సిఐ అజయ్ కుమార్ పోలీసులు గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. భగవద్గీత పట్టణం ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తాను కూడా చదివానని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకర్భరత బాగ్జి అన్నారు. కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా విశాఖపట్నంలో జరిగిన యువజనోత్సవంలో ఆయన పాల్గొన్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు.

వేచి ఉంటా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ మీకు తెలుసాలో ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే నేషనల్ న్యూట్రిషన్ వీక్ అనమాట. అసలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే కనుక సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు కూడా అందరూ జాతీయ పోషకాహార వారం జరుపుకుంటారనమాట. అసలు దీని గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అలాగే ఈ రోజు మనం ఏం చేయాలి, ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలి అంటే ఇవాళ మీకు తెలుసా వినేసేయాలన్నమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం రిధమ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం ఇవాళ మీకు తెలుసా ప్రోగ్రాంలో జాతీయ పోషకాహార వారం గురించి. ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనం అయితే ఉన్నాం, మీకు తెలుసా, ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా జాతీయ పోషకాహార వారం గురించి. మరి దీని గురించి మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు కూడా భారతదేశంలో జాతీయ పోషకాహార వారోత్సవంగా పాటిస్తారనమాట. ఆరోగ్యకరమైన ఆహారం, సమతుల్య ఆహారం, సరైన పోషకాహారం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఎలాంటి పాత్ర పోషిస్తాయి అనేది ప్రజలందరికీ అవగాహన కల్పించడానికే ఈ వారం అయితే అంకితం చేయబడిందనమాట. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు ప్రోత్సహించడానికి, పోషకాహార లోపం వల్ల తలెత్తే సమస్యల గురించి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడానికి, సమతుల్య ఆహారం గురించి ప్రజలందరికీ అర్థమయ్యేలాగా అవగాహన కల్పించడానికి మనందరం ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు కూడా జాతీయ పోషకాహార వారం జరుపుకుంటామన్నమాట. మరి ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటే మనకి అన్ని రకాల పోషకాలు అందుతాయి అనేది ఇవాళ మీకు తెలుసాలో తెలుసుకుందాం. అలాగే ఈరోజు మనం ఏం చేయాలి అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మీ అందరి కోసం పెద్ద మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician, and there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.

ఆదికేశవ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రాంలో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా పోషకాహార వారం గురించి మాట్లాడుకుంటున్నాం. సో నేషనల్ న్యూట్రిషన్ వీక్ అనమాట. మరి దీనిలో భాగంగా ఎలాంటి ఆహారం తీసుకుంటే మనకి అన్ని రకాల పోషకాలు అందుతాయి అనేది మాట్లాడుకుందామని చెప్పాను కదా. మనం తీసుకునే భోజనంలో వివిధ కాలాల్లో లభించే ఫ్రూట్స్ అనమాట, వెజిటబుల్స్ ఫ్రూట్స్ చేర్చుకోవడం వల్ల అవి మనకి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు, ఇంకా పీచు పదార్థాలని అందిస్తాయి అనమాట. కాబట్టి మనతో పాటు మనం ఏం తింటే పిల్లలు కూడా అదే తింటారు కాబట్టి సో ఫ్రూట్స్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట మనం తినే వాటిలో. అలాగే మనం తీసుకునే ఆహారంలో పప్పుధాన్యాలు, చిక్కుళ్ళు, పాలు, పెరుగు, గుడ్లు, నట్స్, విత్తనాలు, చేపలు, ఇలా ఇతర ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు కూడా చేర్చుకోవచ్చు అనమాట. తృణధాన్యాలను తీసుకోవడం వల్ల పీచు పదార్థం అనేది ఎక్కువగా అందుతుంది. అలాగే శరీరానికి నీరు చాలా అవసరం కాబట్టి మనం ఏది మాట్లాడుకున్నా న్యూట్రిషన్ ఫుడ్ అనే అంటే ఒక టాపిక్ తీసుకుంటే వాటర్ అనేది కంపల్సరీ ఉంటుంది. మనం డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి, ఎనర్జీగా ఉండడానికి వాటర్కి కూడా అంత పవర్ ఉందన్నమాట. కాబట్టి వాటర్ అనేవి తగినంత, సో మీ బాడీ అంటే ఎలా ఉంటుంది, ఏంటి మీ హెల్త్ ఏంటి మీకే తెలుసు కాబట్టి జనరల్గా 2 లీటర్లకి తక్కువ అవ్వకుండా వాటర్ అంటే 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. ఇంకా శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు ఏ ఒక్క ఆహారం అందించదు కాబట్టి రకరకాల ఆహారాలు తీసుకోవాలన్నమాట. క్రమం తప్పకుండా భోజనం చేయాలి. అలాగే మన శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంటే మనసు కూడా అంత ఆనందంగా ఉంటుందన్నమాట. నిజంగానే మన శరీరానికి కావాల్సినన్ని పోషకాలు మనం అందిస్తే మనసు కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిరోజు మనం తీసుకునే ఆరోగ్యకరమైన ఆహారమే మన భవిష్యత్తుని కూడా ఆరోగ్యంగా ఉంచగలదు. తెలివిగా తినండి, మితంగా తినండి, మీ శరీరానికి తగిన పోషకాహారాలు అందించండి. ఎందుకంటే మనం ఎంత పోషణని అందిస్తే మన శరీరం అంత చురుగ్గా ఉంటుంది. అప్పుడు మనసు కూడా చక్కగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. మనము బాగుంటాం, ఆటోమేటిక్గా ఇంట్లో అందరూ బాగుంటారనమాట. సో మరి ఈరోజు మనం ఏం చేయాలి అనేది కూడా మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు కాదు, ఇప్పుడైతే మీ అందరి కోసం ప్రతిరోజు వచ్చినట్టే 12 గంటల 30 నిమిషాలకి తెలుగులో వార్తలు అయితే వచ్చేస్తాయి అనమాట. అవి

నేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసే ప్రోగ్రాంలో, అప్పుడు మాట్లాడుకుందాం ఈ రోజు మనం ఏం చేయాలి అనే దాని గురించి. మరి ఇప్పుడైతే న్యూస్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టేట్ 101.3 వివిధ భారతీయ ఫామ్.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. భారత్, ఫ్రాన్స్ దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో పర్యటించనున్నారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్టాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తలు వివరంగా. గత కొన్నేళ్లుగా భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ అధ్యకుడు మ్యాక్రాన్తో కలిసి ఇరు దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని అన్నారు. ఫ్రాన్స్లోని ప్యారిస్లో స్వామినారాయణ హిందూ మందిర ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతికత, ఏఐ, రక్షణ రంగాల నుంచి అంతరిక్షం, వాతావరణ చర్యల వరకు ఇరు దేశాలు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఇరు దేశాలు ఈ ఏడాదిని భారత్, ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరంగా కూడా జరుపుకుంటున్నాయని ప్రధానమంత్రి అన్నారు. ఫ్రాన్స్లో భారత సైనికుల త్యాగాలకు చరిత్ర సాక్ష్యంగా నిలుస్తుందని, ఆ చరిత్ర సామూహిక స్మృతిలో హృదయాలలో నిరంతరం నిలిచి ఉందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందలపై రోమన్ రోలాండ్ రచనలు ఇరు సమాజాలను మరింత దగ్గర చేశాయని ప్రధానమంత్రి అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. ఈ సమావేశంలో గోవా, గుజరాత్, మహారాష్ట ముఖ్యమంత్రులు, సీనియర్ మంత్రులతో పాటు దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ ప్రతినిధులు పాల్గొంటారు. కేంద్ర, రాష్ట్రాలను ప్రభావితం చేసే సమస్యలపై చర్చించేందుకు, పరస్పర సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఈ మండలి ఒక వ్యవస్థీకృత వేదికను అందిస్తోంది. అనంతరం అమిత్ షా గోవా పోలీసులకు రాష్టపతి పోలీస్ పథకాన్ని బహుకరిస్తారు. మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 9వ రాష్ట్రీయ పోషణ మా 2026 ఎల్లుండి వారణాసిలో ప్రారంభమవుతుంది. ఈ 9వ సంచికను హమారీ అంగన్వాడీ హమారీ జిమ్మేదారీ అనే ఇతివృత్తంతో కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ప్రారంభిస్తారు. మిషన్ సక్షన్ అంగన్వాడీ పోషన్ 2.0 కింద సవరించిన అదనపు పోషకాహార కార్యక్రమం మార్గదర్శకాలతో ఈ ఏడాది ప్రచారం ఊపందుకుంది. ఈ మార్గదర్శకాలు మొదటిసారిగా ఎస్ఎన్పీ మెనూ బోర్డులను తప్పనిసరి చేయడం, అంగన్వాడీ నిర్వహణ కమిటీల ఏర్పాటుకు మార్గదర్శకాలను నిర్దేశించాయి. 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్కు పునాదిగా సుపోషిత భారత్ను నిర్మించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో జాతీయ అభివృద్ది అజెండాలో పోషణకు కేంద్ర స్థానం కల్పించేందుకు 2018లో పోషణ్ అభియాన్ను ప్రారంభించారు. ప్రతి సెప్టెంబర్లో జరుపుకునే రాష్ట్రీయ పోషణ్ మా మహిళలు, పిల్లలు, కౌమార దశలో ఉన్నవారిలో పోషణ, ఆరోగ్యం, సంరక్షణపై దృష్టి సారిస్తుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు మణిపూర్ రాజధాని ఇంపాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సిపి రాధాకృష్ణన్ మొయిరాంగ్ నంబోల్లో ఉన్న ఐఎన్ఏ మ్యూజియం, జపనీస్ యుద్ద స్మారక చిహ్నాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్టపతి సైనిక్ స్కూల్ ఇంపాల్ను సందర్శిస్తారు. లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి విదేశీ వ్యవహారాలు

0: మంత్రి జేవియర్ బెటెల్ తన అధికారిక పర్యటనకై న్యూఢిల్లీకి చేరుకున్నారు. జేవియర్ ఈరోజు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో సమావేశమవుతారని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు అవకాశం కల్పిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో ఆయన సంప్రదింపులు జరుపుతారని, కొలంబోలోని ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే రక్షణ శాఖ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారు. శ్రీలంక పర్యటన బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజనకరమైన రంగాలలో సాంప్రదాయకంగా బలమైన స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సాతో కలిసి ఈ ఉదయం న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో భవనం కూలిన ప్రదేశాన్ని సందర్శించి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా రేఖా గుప్తా మాట్లాడుతూ, దశాబ్దాల నాటి బహుళ అంతస్తుల భవనం కూలిన ప్రదేశం నుంచి దాదాపు 80% శిథిలాలను తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 6 మరణించారని తెలిపారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు.
1: लगभग 80% मलबा हट चुका है, केवल बेसमेंट जितना मलबा रहा है. अभी इसमें 12 लोग मिले हैं, जिसमें से 6 डेड हैं और 6 अभी ठीक स्थिति में हैं. उन सभी के पेरेंट्स हमारे टच में हैं. हम पूरी कोशिश कर रहे हैं कि उनको किसी भी तरह की कोई परेशानी ना हो, बच्चों को ठीक इलाज मिल रहा है.
0: జమ్మూ కశ్మీర్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఈరోజు ప్రారంభమవుతుంది. 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో 40 దేశాలకు చెందిన 135 చిత్రాలను ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా కశ్మీర్కు చెందిన దర్శకుడు అవార్డు గ్రహీత ఆరిఫ్ బాషీర్ మాట్లాడుతూ, ఈ ఉత్సవం స్థానిక చిత్ర నిర్మాతలకు దర్శకులకు అంతర్జాతీయ చిత్రాలను చూసేందుకు, ఇతర చిత్ర నిర్మాతలతో సంభాషించేందుకు, మాస్టర్ క్లాసులకు హాజరయ్యేందుకు ఒక అవకాశాన్ని కల్పిస్తుందని, తద్వారా వారు చిత్ర నిర్మాణ ప్రక్రియను, చిత్రాలను నిర్మించేందుకు అవసరమైన వ్యవస్థను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని అన్నారు. సీనియర్ బిజినెస్ జర్నలిస్ట్ హకీమ్ ఇర్ఫాన్ మాట్లాడుతూ, ఈ ఉత్సవం జమ్మూకశ్మీర్కు నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు, ఆర్థికవేత్తలను తీసుకురాగలదని, తద్వారా పెట్టుబడులను ఆకర్షించి నిర్మాణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుందని అన్నారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిషా, కర్ణాటక, తమిళనాడులో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవులలో ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని తెలిపింది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్లో గంగానదితో పాటు ఇతర నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో బీహార్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా సోన్ నది నుంచి కాస్త ఉపశమనం లభించింది. ఇంద్రపురి వంతెన నుంచి నీటి విడుదల 5.54 లక్షల క్యూసెక్కుల నుంచి నిన్న 1.96 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. సోన్ నది పట్నా సమీపంలో గంగానదిలో కలవడంతో తగ్గిన నీటి విడుదల దిఘ, గాంధీఘాట్ల వద్ద ఒత్తిడిని తగ్గించింది. షెంజెన్లో జరిగిన చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జోడి చైనాకు చెందిన హేజిటింగ్ రెన్ జియాంగ్యూలను 11-21, 21-13, 21-17 తేడాతో ఓడించి చైనా మాస్టర్స్లో భారత్కు మొట్టమొదటి టైటిల్ను అందించింది. టైటిల్ విజయంతో ఈ సీజన్లో ఈ జోడి 2వ టైటిల్ను కైవసం చేసుకుంది. అంతకుముందు సింగపూర్ ఓపెన్ సూపర్ 750లో గెలిచి థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500లో రన్నరప్గా నిలిచిన సాత్విక్ చిరాగులు సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన నూర్ మహ్మద్ అజ్రిన్ అయూబ్, టాన్వి కియాంగ్లను 21-15, 18-21, 21-11 తేడాతో ఓడించి ఫైనల్లో స్థానం సంపాదించారు.

0: అమెరికాలోని మయామి అంతర్జాతీయ విమానాశ్రయంలో నిన్న అమెజాన్ ప్రైమ్ ఎయిర్ కార్గో విమానం ల్యాండింగ్ సమయంలో రన్వే దాటి కూలిపోవడంతో 5 మరణించారు. మరో 5 గాయపడ్డారు. ప్యూర్టోరికోలోని శాన్ జువాన్ నుంచి వస్తున్న 21 ఎయిర్కు చెందిన బోయింగ్ 767-300 విమానం రన్వే నుంచి పక్కకు జారి నేలపై ఉన్న అనేక వాహనాలను ఢీకొట్టింది. గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉండగా పైలట్, కో పైలట్తో పాటు వాహనాల్లో చిక్కుకున్న 2 అత్యవసర సిబ్బంది రక్షించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఫ్రాన్స్ దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో పర్యటిస్తారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మనమైతే ఉన్నాం, మీకు తెలుసా, ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, జాతీయ పోషకాహార వారం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి ఎలాంటి ఆహారం అనేది మనం తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. టక్కరి దొంగ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసిన తర్వాత మరి ఈరోజు మనం ఏం చేయాలి అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. ఈరోజు పోషకాహార అవగాహన సెమినార్లు అయితే కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. దీనికోసం మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మన దగ్గరలో ఉన్న వాళ్ళే చాలామంది, అంటే కమ్యూనిటీస్ కానివ్వండి, స్కూల్స్లో, సో ఇలాంటప్పుడు సెమినార్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. మీరు కూడా అటెండ్ అవ్వండి, లేదు మీకు తెలిసిన న్యూట్రిషన్ ఎవరైనా ఉంటే ఈరోజు అపాయింట్మెంట్ తీసుకోండి. ఒక్కసారి మీ హెల్త్ ఎలా ఉంది, ఏంటి అసలు సరైన పోషకాలు అందుతున్నాయా లేదా, అవన్నీ మీ గురించి మీరు టైం తీసుకొని చెక్ చేసుకోండి. అలాగే మీ కమ్యూనిటీలో పోషకాహార క్విజ్లు, ఆరోగ్యకరమైన వంటకాల ప్రదర్శనలు ఇలాంటివన్నీ కండక్ట్ చేయండి. కొంతమందికి ఇలాంటివి చాలా ఇష్టం ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు మనకి యాక్చువల్గా ఏదైనా ఒక మంచి రెసిపీ చేసిన తర్వాత వెజిటబుల్స్తో, ఫ్రూట్స్తో పైన డెకరేట్ చేస్తూ ఉంటారు కదా. సో ఈరోజు అలాంటివి మీకు ఏదైనా అంటే ఇంట్రెస్ట్ ఉంటే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేసి ఒక క్విజ్ లాంటి ఒక పార్టిసిపేషన్, అంటే మీరు కూడా అందులో పార్టిసిపేట్ చేయడం అలాగే కండక్ట్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటే ఏంటి అంటే ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనలో ఇంట్రెస్ట్ కలుగుతుందో, పిల్లలకి కూడా అంతే కదా, అట్రాక్టివ్గా ఉంటే వాళ్ళకి తినాలనిపిస్తుంది. సో డిఫరెంట్ డిఫరెంట్గా డైరెక్ట్గా ఫ్రూట్స్ తినేయమంటే వాళ్ళు కూడా తినేసారు కాబట్టి. సో ఇలాంటివన్నీ కూడా ఏదైనా మన ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది, ఇలాంటివన్నీ ఈరోజు చేయొచ్చు. దీని గురించి మీకు తెలిసినంత వరకు అవగాహన కలిగించవచ్చు, అట్లాగే సోషల్ మీడియాలో. ఎందుకంటే ఇప్పుడు మనతో పాటు ఒక నలుగురికి తెలియాలి అంటే మనందరం చూస్ చేసుకుంటున్నది సోషల్ మీడియా కాబట్టి. మరి హ్యాష్ట్యాగ్ యూజ్ చేసి ఏమని అంటే కనుక న్యూట్రిషన్ వీక్ అనమాట. సో న్యూట్రిషన్ వీక్ అనే హ్యాష్ట్యాగ్ యూజ్ చేసి అసలు ఎలాంటి పోషకాహారం తీసుకోవడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉన్నారు, అది ఏదైనా అయి ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ మీ స్నేహితులతో పంచుకోండి. అప్పుడెప్పుడో జనరల్గా ఏబీసీ జ్యూస్ అని చెప్పి ఒకటి ట్రెండ్ అయిపోయింది. ఏంటి ఏబీసీ జ్యూస్ ఇంత బాగుంటుందా, ఇంత హెల్దీగా ఉంటుందా అని చెప్పి అనుకున్నాను. అలా అనుకొని విని ఒక రెండేళ్ళు అలా గడిచిపోయినా అనమాట. కాలం అనేది ఎంతసేపు చెప్పండి, పరిగెడుతూ ఉంటుంది, కాలంతో పాటు మనం కూడా పరుగులు పెడుతూ ఉంటాం. బట్ నిజంగా ఏబీసీ జ్యూస్ అనేది లిటరలీ చాలా చాలా హెల్దీ అండ్ న్యూట్రిషన్ డ్రింక్ అనమాట. సో యాపిల్, బీట్రూట్, సి అంటే క్యారెట్ అనమాట. సో ఈ త్రీ కలిపి జ్యూస్ చేసుకొని ఎవరైతే మార్నింగ్ తాగుతారో వాళ్ళకి ఏంటి అంటే హెల్దీగా ఉంటుంది హిమోగ్లోబిన్, ముఖ్యంగా ఉమెన్కి కావాల్సింది అది ఐరన్ కాబట్టి. సో పోషకాహార లోపం కూడా లేకుండా ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి తెలుసు, నాకు ఇది తెలుసు, బట్ మనం చేయమనుకోండి ఆ తర్వాత సంగతి. కానీ ఎప్పుడు కూడా మంచి పోషకాలు ఉన్నది ఎలా ఉంటాయి అంటే ఇలాగే ఉంటాయి, తీయగా ఎలా ఉంటాయి చెప్పండి. సో కాదు, సో ఇలాంటి డ్రింక్సే ఉంటాయి. ఇలాంటివన్నీ మనం అలవాటు చేసుకుంటూ ఉంటే నాకు ఇది తెలుసు, ఇంకొకళ్ళకి ఇంకొకటి తెలిసి ఉండొచ్చు. సో అలా అందరం షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో మన అనుభవాలు పంచుకుంటూ ఉంటే ఇంకొక నలుగురికి తెలిసే ఛాన్స్ ఉందన్నమాట. మరి ఇంకా ఈరోజు మనం ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇవాళ మీకు తెలుసాలో ఇప్పుడైతే మీ అందరి కోసం ఓరి దేవుడో మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. వింటూ స్టేట్ యూన్ 101.3 విత్ భారతీయ ఫామ్.

మనమైతే ఉన్నాం. మీకు తెలుసా, ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, జాతీయ పోషకాహార వారం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈరోజు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకున్నాం, అలాగే మనం ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి మంచి పోషణ అనేది ఒక వారానికి సంబంధించింది కాదు, ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే ఏంటి అంటే, సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7 వరకు పోషకాహార వారం జరుపుకుంటున్నాం కాబట్టి ఈ వారం మంచి న్యూట్రిషన్ ఫుడ్ తినేసి దాని తర్వాత మాకు సంబంధం లేదు అనుకుంటే కుదరదన్నమాట. కాబట్టి మన అంటే మన లైఫ్ లాంగ్ జీవితాంతం పాటించాల్సిన అలవాటు అనమాట. ఆరోగ్యంగా ఉండాలి మనం ఏది అంటే, అంటే తింటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తింటే పిల్లలు కూడా యాజ్ ఇట్ ఈస్గా అదే తినాలి అనుకుంటారు అనమాట. వాళ్ళకి అసలు ఏం తెలియదు కదా, సో మనల్ని బట్టే వాళ్ళు మనకి ప్రతిబింబాలు, అద్దాలు లాంటి వాళ్ళు కాబట్టి సో మనం ఏం తింటే వాళ్ళు కూడా అదే తినాలి అనుకుంటారు. కాబట్టి ముఖ్యంగా బాల్యం ఇంకా కౌమారంలో శరీరం అయితే వేగంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మరి ఈ స్టేజ్లో మంచి పోషణ అనేది చాలా చాలా ముఖ్యం. వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మనకి ఏదో ఒకటి చెప్పి పెట్టేసేవాళ్ళు కదా, బెండకాయల కూర తింటే కొంతమంది పిల్లలకి ఇష్టం ఉండదు, బ్రెయిన్ లెక్కలు బాగా వస్తాయని, బ్రెయిన్ మంచిగా షార్ప్గా ఉంటుందని చెప్పి. సో ఇలా రకరకాల అనమాట, పెద్దవాళ్ళు నిజంగా ఒక సైంటిస్ట్లే అని చెప్పాలి, అన్ని విషయాలు చాలా కొత్తగా చెప్పేవాళ్ళు, అందులో చాలా నిజం కూడా ఉండేది.

సో ఇలా ఇలా వాళ్ళకి చక్కగా మంచి ఆహారాన్ని అలవాటు చేయండి చిన్నప్పటి నుంచే. కాబట్టి సరైన ఆహారపు అలవాట్లు, ఈరోజు మనం తీసుకునే ఆరోగ్యకరమైన ఆహారమే మనందరికీ కూడా ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిస్తుంది అని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండానే అనేక రకాల డిసీజెస్ రావడం జరుగుతుంది. నేను చెప్పక్కర్లేదు, దాని గురించి మనం ఎంతసేపు మాట్లాడుకున్నా టైమే సరిపోదు. సో కంటి సమస్యలు రావడం, చిన్న చిన్న పిల్లలకే పెద్ద పెద్ద కళ్ళజోళ్ళు రావడం, రకరకాల సమస్యలు ఫేస్ చేస్తున్నారు, డయాబెటీస్ రావడం. సో ఎప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి అనేది తెలియడం లేదు. కాబట్టి మనం తీసుకునే ఆహారం చక్కగా మితంగా తీసుకుందాం, ఆరోగ్యంగా ఉందాం, ఇంకా ఆహ్లాదంగా ఉల్లాసంగా కూడా ఉందాం. సో అది అనమాట సంగతి. మరి ఇవాళ మీకు తెలుసా, మీ అందరికీ నచ్చింది అని నేను అయితే అనుకుంటున్నా. లవ్ స్టోరీ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్తో మీకు తెలుసా ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రాంలో. అంతవరకు స్టే ట్యూన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమం, సుపరిపాలనకు సమప్రాధాన్యతనిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 2 రోజుల పాటు జరుగుతున్న ప్రజాప్రతినిధుల లీడర్షిప్ కార్యశాలను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. తాగునీటి ఎద్దరి ఉన్న ప్రాంతాల్లో చేపట్టిన నీటి ప్రాజెక్టులను లక్ష్యాలను నిర్దేశించుకుని త్వరితగతిన పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జల్జీవన్ మిషన్, అమర్జీవ జలధారల కింద 2370 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన చిత్తూరు జిల్లాలో మల్టీ విలేజ్ తాగునీటి పథకం పనుల పురోగతిపై పవన్ కళ్యాణ్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. మహిళల భద్రతకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి వారి భద్రతకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వి అనిత తెలిపారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. తిరుపతిలోని వరసిద్ది వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయంలో మలినమైన రసాయనాలు వద్దు, మట్టితో చేసిన గణపతిని పూజిద్దాం ప్రచార పత్రికను మంత్రి ఈరోజు ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారంపై ఢిల్లీలో కేంద్ర జలసంఘం సీడబ్ల్యూసీ సమావేశం కొనసాగుతోంది. సీడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలో జరుగుతున్న సమావేశానికి ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026 కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యతనిచ్చారు. స్వచ్ఛ వాయు దివస్, క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ సందర్భంగా విశాఖపట్నంలో అవగాహన ర్యాలీ, మొక్కలు నాటే కార్యక్రమాలను ఈరోజు నిర్వహించారు. రాష్ట కాలుష్య నియంత్రణ మండలి, విశాఖపట్నం మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో అవగాహన ర్యాలీని కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ వి కృష్ణయ్య, విశాఖ పోర్టు చైర్మన్ జస్మిత్ సింగ్ బింద్రా, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జెండా ఊపి ప్రారంభించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టైటిల్ సాధించిన భారత యువ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, రంకిరెడ్డి, చిరాగ్ శెట్టిలను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అభినందించారు. ఈ విజయం భారతదేశాన్ని గర్వకారణమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు పేర్కొన్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

విజిల్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత వీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 1 గంట 10 నిమిషాలు అయితే కాబోతుంది అనమాట. సో మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ తీరా ప్రోగ్రామ్ లోకి ఓన్లీ అండ్ 101.3 వివిధ్ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ తీరాలో మీ అందరూ తెలుసుకో

పోతున్న ధీర ఎవరు అంటే, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల ప్రాణాలని కాపాడటానికి రెస్క్యూ బృందాలు తమ ప్రాణాలనే పణంగా పెడుతూ ఉంటాయి కదా. మరి ఇటీవల నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అక్కడి సైన్యం అయితే అలుపు లేకుండా శ్రమిస్తోందన్నమాట. మరి వాళ్లల్లో ఒకరైన ప్రియా గురించి ఇవాల్టి ధీరాలో మాట్లాడుకుందాం. మరి ప్రియా గురించి మీరందరూ ఏం తెలుసుకోవాలి, సో మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటి, అవన్నీ కూడా ఇవాల్టి ధీరాలో మీ అందరితో షేర్ చేస్తా. ఇప్పుడైతే మీ అందరి కోసం గుడ్ లక్ సఖీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ స్టేట్యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం వీరా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకోబోతున్నాం కదా ప్రియా గురించి. మరి ఏంటి ప్రియా గురించి మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు అంటే కనుక, దేశంలోనే తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్ గా పేరుగాంచిందన్నమాట ప్రియా. తన నేతృత్వంలో 6 రోజుల్లో 100కి పైగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించడంలో ఆమెకి సాటి

ఆమె అన్నమాట. అంటే తనకి ఇంకెవరూ సాటి లేదు అనే చెప్పచ్చు. నేపాల్ విలయంలో తనదైన ధైర్య సాహసాలు ప్రదర్శించి ధీరగా మన్నలని అందుకుంటున్న, మన్నలనేది అంటే అందరి నుంచి ప్రశంసలు అన్నమాట అందుకుంటున్న ప్రియా గురించి, అసలు ఈ రంగంలోకి ఎలా వచ్చారు, సో ఇంతమందిని ఎలా కాపాడగలిగారు, ఇవన్నీ కూడా ఇవాల్టి ధీరాలో మీ అందరితో షేర్ చేస్తాను. మరి నిజంగా అంతే కదా, అవసరమైనప్పుడు అవసరమైన టైంలో ధైర్య సాహసాలు ప్రదర్శించి ఒక్కళ్ళని కాదు ఇద్దరిని కాదు ఇన్ని వందల మందిని కాపాడగలిగారు అంటే ఆటోమేటిక్గా ధైర్యం ఉందనే చెప్పాలి. సో అలాంటి వాళ్ళే ధీరలు అనమాట, ఖచ్చితంగా ఇన్స్పిరేషన్గా ఉంటాయి వాళ్ళ గురించి మనం తెలుసుకున్నప్పుడు. మరి అసలు ప్రియా గురించి మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది ఆలోచిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను బబ్లీ బౌన్సర్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే ఈరోజు కూడా 1 గంట 20 నిమిషాలకి ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి తెలుగులో, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం ధీరాలో కలుసుకుందాం, ప్రియా గురించి మాట్లాడుకుందాం. అంతవరకు స్టేట్ 1.1.3 విత్ భారతీయ ఫామ్.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకు సమ ప్రాధాన్యతనిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో చేపట్టిన నీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. మహిళల భద్రతకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి వారి భద్రతకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వి అనితా పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మట్టి వినాయక విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమం, సుపరిపాలనకు సమ ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 2 రోజుల పాటు జరగనున్న ప్రజా ప్రతినిధుల లీడర్షిప్ కార్యశాలను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపకల్పన చేశామన్నారు. పేదల సేవ, మీ భూమి మీ హక్కు, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర, సంజీవని వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: లీడర్షిప్ కాన్క్లేవ్ పేరిట పెట్టుకున్న ఈ సమావేశం ఒక సాధారణ సమావేశం కాదు, మన ప్రభుత్వ పనితీరును సమీక్షించుకునే వేదిక, మన నాయకత్వ సామర్థ్యాన్ని పెంచుకునే వేదిక. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్రానికి 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 విజన్ తయారు చేశాం. ప్రతి నియోజకవర్గానికి, ప్రతి జిల్లాకి ఒక విజన్ లో ఏమేం చేయాలో స్పష్టత ఇచ్చాం. ఇది అమలు చేయడానికి స్వర్ణ జిల్లా, స్వర్ణ నియోజకవర్గం విజన్ మానిటరింగ్ యూనిట్లు ఎస్టాబ్లిష్ చేశాం.
0: తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో చేపట్టిన నీటి ప్రాజెక్టుల లక్ష్యాలు నిర్దేశించుకుని త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జల్జీవన్ మిషన్, అమరజీవి, జలధారల కింద 2370 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన చిత్తూరు జిల్లాలో మల్టీ విలేజ్ తాగునీటి పథకం పనుల పురోగతిపై పవన్ కళ్యాణ్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణం, పైప్లైన్ పనులకు సంబంధించి వివిధ శాఖల నుండి పొందాల్సిన అనుమతులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యత లోపాలకు తావు లేకుండా దీర్ఘకాలం ప్రజలకు ఉపయోగపడేలా పనులు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టైటిల్ సాధించిన భారత షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టిలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్లు అభినందించారు. ఈ విజయం భారతదేశానికి గర్వకారణమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు వారు పేర్కొన్నారు. చైనా జోడి హేజీ టింగ్ రెన్ జియాంగ్లు 11-21, 21-13, 21-17 తేడాతో ఓడించడం ప్రశంసనీయమన్నారు. చైనా మాస్టర్స్ టైటిల్ సాధించిన తొలి భారతీయ జోడీగా సాత్విక్, చిరాగ్ చరిత్ర సృష్టించారని పవన్ కళ్యాణ్ కొనియాడారు. భారత బ్యాడ్మింటన్ రంగానికి ఇది మరో అద్భుతమైన విజయమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మహిళల భద్రతకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి వారి భద్రతకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర హోంమంత్రి వి అనిత తెలిపారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. 2024 జూన్ నుండి ఇప్పటి వరకు 3207 కొత్త పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు 5796 ఫిర్యాదులపై స్పందించినట్లు మంత్రి తెలిపారు. శక్తి యాప్, ఆపరేషన్ దుర్గా వంటి కార్యక్రమాల ద్వారా మహిళలకు భద్రత, రక్షణ కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మహిళల రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నిరంతరం చర్యలు చేపడుతున్నామని మంత్రి అనిత తెలిపారు. అమరావతి కేంద్రంగా అదనపు ఆదాయపు

0: పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ ఐటీఏటీ బెంచ్ ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగంనేని రమేష్ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రికి లేఖ రాశారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటైన నేపథ్యంలో ఐటీఏటీ బెంచ్ల పరిధిని రాష్ట్రానికి అనుగుణంగా పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని అన్నారు. అమరావతిలో ఐటీఏటీ బెంచ్ ఏర్పాటు చేస్తే పన్ను చెల్లింపుదారులు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఇతర ప్రతినిధులకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నం లేదా హైదరాబాద్కు వెళ్లాల్సి రావడం వల్ల ఎదురవుతున్న సమయం, ప్రయాణ వ్యయం తగ్గుతుందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. తిరుపతిలోని వరసిద్ది వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయంలో మలినమైన రసాయనాలు వద్దు, మట్టితో చేసిన గణపతిని పూజిద్దాం ప్రచార పత్రికను మంత్రి ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతన, భక్తిభావంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రసాయనాలు లేని వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని మంత్రి కోరుతూ,
1: వినాయక చవితి అంటే కేవలం దీన్ని ఒక ఆధ్యాత్మిక చింతన, భక్తికి సంబంధించిన విషయంగానే కాకుండా ఈ పండగ సందర్భంగా సామాజిక స్పృహతో, బాధ్యతతో పర్యావరణ పరిరక్షణకు కూడా శ్రీకారం చుట్టడం, వినాయక చవితి సందర్భంగా ఏర్పాటయ్యే విగ్రహాలని మట్టితోనే తయారు చేయాలని, తద్వారా బయోడిగ్రేడబుల్ గా చేయాలని, దీంట్లో ఎటువంటి రసాయనాలు వాడకుండా, తద్వారా నీరు కలుషితం కాకుండా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ,
0: ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోనికి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోనికి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో కాలుష్య కారకుడే చెల్లించాలి అనే సూత్రం ఆధారంగా పర్యావరణ నష్టపరిహారం విధించేలా నిబంధనలు రూపొందించారు. స్వచ్ఛవాయు దివస్, క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ సందర్భంగా విశాఖపట్నంలో అవగాహన ర్యాలీ, మొక్కలు నాటే కార్యక్రమాలను ఈరోజు నిర్వహించారు. రాష్ట కాలుష్య నియంత్రణ మండలి, విశాఖపట్నం మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో అవగాహన ర్యాలీని కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య, విశాఖ పోర్టు చైర్మన్ జస్మిత్ సింగ్ బింద్రా, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జెండా ఊపి ప్రారంభించారు. వాయు కాలుష్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడం, స్వచ్ఛమైన గాలి ప్రాధాన్యతను వివరించడం, పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలను నిర్వహించామని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారంపై ఢిల్లీలో కేంద్ర జల సంఘం సీడబ్ల్యూసీ సమావేశం కొనసాగుతోంది. సీడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి మంత్రి ఉన్నతాధికారుల మధ్య గత జనవరిలో జరిగిన సమావేశానికి కొనసాగింపుగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జరిగే స్వర్ణ భారత్ ట్రస్ట్ రజతోత్సవ కార్యక్రమంలో ఈ మధ్యాహ్నం ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా అక్షర విద్యాలయం, నైపుణ్య కేంద్రాలను సందర్శించి విద్యార్థులతో సమావేశమవుతారు. అనంతరం స్వర్ణ భారత్ ట్రస్ట్లో జరిగే రజతోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. అన్ని వర్గాల సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బొమ్మూరు వద్ద కాపు భవన్ నిర్మాణానికి ఆమె ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమం, సుపరిపాలనకు సమ ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో చేపట్టిన నీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. మహిళల భద్రతకు

పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి వారి భద్రతకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వి అనిత పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మట్టి వినాయక విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
4: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
5: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
4: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

భారతీయుడు 2 మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా దేశంలోనే తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్ గా పేరుగాంచిన ప్రియా గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి నేపాల్ విలయంలో తనదైన ధైర్య సాహసాలు ప్రదర్శించిన ధీరగా ఎంతో మంది ప్రశంసలను అందుకుంటున్న ప్రియా గురించి మరి ఏం తెలుసుకుందామంటే ఇవాళ ధీరాలో ప్రియా స్వస్థలం ఖాట్మాండ్ అనమాట. ఐదుగురు అక్కా చెల్లెళ్ళలో ఒకరైన ప్రియా చిన్నప్పటి నుంచి కూడా డాక్టర్ కావాలి అని చెప్పి కలలు కంటూ ఉండేవాళ్ళు అనమాట. అయితే ఒకనొక సమయంలో అనుకోకుండా తన కెరియర్ లక్ష్యమే మారిపోయింది అంటున్నారు ప్రియా. ఇంట్లో అందరం ఆడపిల్లలమే అయినా కూడా వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడూ కూడా అంటే దేనిలో కూడా ఏ పనిలో కూడా మమ్మల్ని తక్కువ చేసి చూడలేదు, చదివే నీకు గుర్తింపు తెచ్చి పెడుతుంది అని చెప్పి మా అమ్మ ఎప్పుడూ మాతో చెప్తూ ఉండేది అంటున్నారు అనమాట ప్రియా. మెడిసిన్ చేయాలి అన్న కల అయితే ఫలించలేదు, మరి దాంతో ఏం చేశారు అంటే కనుక పర్యావరణ శాస్త్రంలో బీఎస్సీ పూర్తి చేసి విదేశాల్లో పై చదువుల కోసం ఎయిర్ హోస్టెస్గా పనిచేశారనమాట దాని తర్వాత. సో ఈ క్రమంలోనే ఒకరోజు తన స్నేహితులతో కలిసి జాయ్ రైడ్కి వెళ్లారనమాట. ఈ జర్నీలో అప్పుడు పైలట్ కావాలి అన్న కోరిక అయితే తనకి కలిగిందనమాట. ఇక ఇమీడియట్గా అక్కడున్న పైలట్ని అడిగేశారు పైలట్ కావాలంటే ఏం చేయాలి అని చెప్పి అప్పుడే అడిగేశారనమాట. తర్వాత 4 నెలల్లోపే పైలట్ శిక్షణ తీసుకోవడానికి ఫిలిప్పీన్స్ వెళ్ళిపోయా అంటున్నారు ప్రియా. తర్వాత ఎంబీఏ కూడా కంప్లీట్ చేసి 2017 సంవత్సరంలో హెలికాప్టర్ కెప్టెన్గా నేపాల్లోనే తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్గా ఘనత సాధించారనమాట. ఇంకా మాట్లాడుకుందాం ప్రియా గురించి ఇవాళ ధీరాలో. ఇప్పుడైతే మీ అందరి కోసం చాంపియన్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ స్టేట్యూన్ 2 101.3 వివిధ భారతీయ ఫ్యామ్.

మనమైతే ఉన్నాం దీరా ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ప్రియా గురించి. మరి ఇందాకే చెప్పాను, 2017లో హెలికాప్టర్ కెప్టెన్గా నేపాల్లోనే తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్గా ఘనత సాధించారు అని చెప్పాను కదా. మరి అక్కడితో ఆగిపోకుండా కేవలం పైలట్గానే కాకుండా ఇంకేదైనా సాధించాలి అని చెప్పి ఎత్తైన ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్లు చేయడంలో నైపుణ్యాలు సంపాదించాలనుకున్నారు అనమాట. ఈ ఆలోచనతోనే ఈ దిశగా కఠోర శిక్షణ తీసుకొని అప్పటి నుంచి కూడా హిమాలయ పర్వతాల్లో సెర్చ్ రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారన్నమాట ప్రియ. ఎవరెస్ట్ అధిరోహించే పర్వతారోహకుల్లో గాయపడిన వారిని సురక్షితంగా భూమిపైకి చేరుస్తూ ఇప్పటి వరకు కొన్ని వందల మందిని రక్షించారనమాట. మరి ఇంకా మాట్లాడుకుందాం ప్రియా గురించి. ఇప్పుడైతే మీ అందరి కోసం కౌసల్య కృష్ణమూర్తి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది, వింటూ స్టే ట్యూన్.

మిస్ ఇండియా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ప్రియా గురించి. మరి వరద బాధితుల్ని రక్షించేందుకు దాదాపు 20 హెలికాప్టర్లు అయితే పనిచేస్తున్నాయన్నమాట. బురద ఉన్న ప్రాంతంలో చాపర్లని పూర్తిగా నేలపైకి దించకుండానే నెట్స్ సహాయంతో బాధితుల్ని పైకి లాగి హెలికాప్టర్లోకి చేర్చుతున్నారన్నమాట. ఇది నిజంగా సవాల్ అనే చెప్పాలి. మరి ఈ

క్రమంలోని అహర్నిశలు శ్రమించి నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో 6 రోజుల్లో సుమారు 100 రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించి కొన్ని వందల మంది ప్రాణాలని కాపాడగలిగారన్నమాట ప్రియ. మరి ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్న బాధితుల్ని కాపాడేందుకే కదా మేముంది, అందుకు తగ్గట్టే శిక్షణ కూడా పొందాను అంటూ గర్వంగా చెప్తున్నారన్నమాట. తన స్ఫూర్తితో అయినా సరే నేపాల్లో మహిళా పైలట్ల సంఖ్య పెరగాలి అని చెప్పి ఆశిస్తున్నారన్నమాట. మరి ప్రియా చూపిన ప్రతిభకి తెగువకి మన దేశమే కాదు ప్రపంచమంతా కూడా ఆమెపై ప్రశంసల వర్షమైతే కురిపిస్తోందన్నమాట. మరి ఎప్పుడైనా సరే మంచి పని మనం చేసినప్పుడు అది ఏది మనం ఆశించి చేయం, కానీ ఆ ధైర్య సాహసాలు, అప్పుడు పరిస్థితిని నిజంగా ఎలా ఎదుర్కోవాలి ఏంటి అని ఒక మగువ చూపించే తెగువ, సో ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటికి నిజంగా మరి ఇలాంటి ప్రశంసలు అయితే అందుకోవాల్సిందే అనమాట. అలాగే ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు చాలా ధైర్యం, మరి అప్పటికప్పుడు మన ధైర్యం మళ్ళీ పోకుండా ఉండాలి. సో ఇలాంటి ఇన్స్పిరేషన్ ఉమెన్స్ గురించి మీ అందరితో ధీరాలో పంచుకుంటున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉందన్నమాట. మరి వాళ్ళ ధీరా ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ నచ్చింది అని నేనైతే అనుకుంటున్నా. ధీరా ప్రోగ్రామ్ని కూడా ఒక బ్యూటిఫుల్ సాంగ్తో సైనింగ్ ఆఫ్ అయితే చెప్పేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనమాట. మరి ఈ మూవీ నుంచి ఒక సాంగ్తో ధీరా ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సండే సండేలో. అంతవరకు స్టే ట్యూన్ 2 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: FM 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
4: ఏమైందమ్మా అలా ఉంటే?
3: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
4: ఆ కావాలి.
3: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
4: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మనమైతే ఎండర్ అయిపోతున్నాం ఇవాళ సండే సండే ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి సందడి చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మరి నాతో పాటు కలిసి మీరు కూడా సందడి చేయడానికి రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను అనమాట. మరి ఈ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నా. బట్ దానికంటే ముందు కొంతమంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు తమ తమ వెంకటలక్ష్మిరెడ్డి గారు, భీములపాడు నుంచి అనమాట. అలాగే ఇంకా శాంతినగర్ నుంచి ఒకే అక్కడ కూడా ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. ఇంకా ఎం నరేష్, మెర్సి విజయ వీళ్ళందరూ కూడా అనమాట, మహబూబ్ నగర్ జిల్లా నుంచి. అలాగే వేటపాలెం నుంచి, రామ్ నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం కూడా, వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మ జైనుద్దీన్, అలాగే స్నేహ భాను జైనుద్దీన్ అనమాట. అలాగే ఉట్కూరు నారాయణపేట జిల్లా నుంచి అనమాట డిఆర్ణ, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అండ్ ఇంకా నేను విజయవాడ నుంచి విజయలక్ష్మి మేడం అంటున్నారు బాగున్నారా అంటూ. సో నాకు తెలిసి మరి అందరూ క్వశ్చన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటున్నారు అని అనుకుంటున్నా. కృష్ణా జిల్లా కాజా నుంచి తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి, వీళ్ళు కూడా ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్లు అయితే చేసేసారనమాట. మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి అంటే కనుక కొంచెం మీరు ఆలోచించాల్సిందే అనమాట. ఖచ్చితంగా ఆలోచించి అంటే, ఎందుకంటే ఈ క్వశ్చన్కి ఆలోచిస్తేనే ఆన్సర్ వస్తుంది. మరి ఇంతకీ అసలు ఆ క్వశ్చన్ ఏంటి అంటే కనుక హిందీ పదాలతో వచ్చిన తెలుగు సినిమా పేర్లు అనమాట. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా, బట్ అది మళ్ళీ అదే పంపించద్దు, ఎందుకంటే క్వశ్చన్కి ఆన్సర్ ఇంకా డిఫరెంట్గా కూడా ఉన్నాయి కాబట్టి ట్రై చేయొచ్చు, అంటే మీకు అర్థం అవడానికి క్లియర్గా. సో మీరు ముందు ట్రై చేయండి, అసలు తెలియకపోతే నేను ఎగ్జాంపుల్ చెప్తానమాట. హిందీ పదాలతో వచ్చిన తెలుగు సినిమా పేర్లు ఏంటి అనేది క్వశ్చన్. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ కూడా టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపించేస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం ఓ బేబీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి కొంతమంది అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే విజయవాడ నుంచి కరుణ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. ఇంకా మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సి విజయ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అనమాట వేటపాలెం రామ్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా రాజోల్ నుంచి జయన్న కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఒకటైతే అందులో కరెక్ట్. ఇంకా ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కృష్ణా జిల్లా నుంచి అనమాట తిరువీధుల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి కొంతమంది ఇంకా ఆలోచనలో పడిపోయారు. సో ఆలోచనలో పడిన వాళ్ళ కోసం నేను క్వశ్చన్ అయితే ఒకసారి రిపీట్ చేస్తున్నాను. హిందీ పదాలతో వచ్చిన తెలుగు సినిమా పేర్లు చెప్పండి అంటే ఒక క్లూ ఆల్మోస్ట్ లిజనర్స్ పంపించినవి అనమాట. క్లూ ఏంటి అంటే కనుక దిల్. దిల్ అనేది హిందీ పదం కానీ మన తెలుగు మూవీయే కదా. సో అలా అనమాట. సో అలా కొన్ని ఉన్నాయి, ఆల్మోస్ట్ అందరూ అయితే పంపిస్తున్నారు. మరి ఇప్పుడైతే దిల్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నా. ఇంకా ఉన్నాయి ఆలోచించండి, దిల్ అని మాత్రం పంపించకండి ఎందుకంటే నేను ఆల్రెడీ క్లూలో చెప్పేశాను కాబట్టి. ఇంకా కొత్తవి ట్రై చేయండి. సో ఉన్నాయి అని చెప్పాను కాబట్టి ఉన్నాయి. మీరు చేయాల్సిందలా ఏంటి అంటే ఆలోచించాలి, ఆ తర్వాత మెసేజ్ చేయాలి. ఎలా మెసేజ్ చేయాలి తెలుసు కదా, మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టేట్ యూన్ 201.3 విత్ భారతి ఎఫ్ఎం.

ఇష్క్ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా అంటే కనుక కరెక్ట్ పంపించేశారు. కలమందల పాడు గ్రామం నుంచి కాసిం ఇంకా ముత్తు జవాలి అనమాట. చాలా చాలా ఆలోచించారు, చాలా మూవీస్ కూడా పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మ్యామ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మీరు కూడా చాలా బాగా ఆలోచించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి అనమాట. మొత్తానికి ఈరోజు మీ మెదడుకి అలా పదును పెట్టేశారనమాట. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కాశీపురం కురుమూర్తి కొల్లాపూర్ నుంచి అంటూ పంపించేశారు. మీరు కూడా చాలా మూవీస్ నేమ్స్ అయితే పంపించారు, అన్నీ కూడా కరెక్టే అనమాట. ఇంకా కర్నూలు జిల్లా గోనగళ్ళ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా విజయవాడ నుంచి విజయలక్ష్మి అనమాట, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే వివి రెడ్డి గారు ఎక్కడి నుంచి అనేది అయితే పంపించలేదు, బట్ ఆన్సర్ అయితే కరెక్టే. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు, ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు దామర్ల చినమస్తాన్ రావు గారు, అలాగే దామర్ల పెద్దమస్తాన్ రావు గారు అనమాట మంగళగిరి నుంచి. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంజాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక బి మధుప్రసాద్ ఫ్యామిలీ అనమాట, తలంపాడు గ్రామం నుంచి మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గౌస్ అనమాట అనంతపురం నుంచి, ఇప్పుడు నేను సాంగ్ ప్లే చేశాను కాబట్టి అదే ఆన్సర్ చేసేసారు. ఇంకా ఎవరు అంటే కనుక చిలుక నారాయణ అనసూయ యమున వీళ్ళందరూ జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా చాలా మూవీస్ పంపించేశారు. ఎవరు అంటే కనుక ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్. ఇప్పటి వరకు మీరు పంపించిన అన్ని మూవీస్ కూడా కరెక్టే అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నేను లాస్ట్లో చెప్తా, ఆల్మోస్ట్ మీరు అందరూ పంపించినవే ఉంటాయి నేను రివీల్ చేసినప్పుడు. ఇంకా కామారెడ్డి జిల్లా నుంచి అనమాట ఎవరు, మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం నుంచి అనమాట. సో మీరు కూడా అన్నీ కూడా కరెక్ట్గానే ఆలోచించి మెసేజ్ చేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎస్ఎస్ ఐఆమ్ శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ ఎక్కడి నుంచి నక్కగూడెం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మీరు కూడా. అలాగే కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకి నమస్తే అంటూ జేరుపోతుల బుచ్చయ్య గారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుంచి అంటూ మెసేజ్ చేశారు. కానీ ఆన్సర్ అయితే ఇంకా మెసేజ్ అయితే చేయలేదు. మరి క్వశ్చన్ విన్నారని అనుకుంటున్నా, ఆన్సర్ కూడా రివీల్ చేసే టైం అయితే వచ్చేస్తుంది కాబట్టి ఇంకా చెప్పేద్దాం అనుకుంటున్నా. ఇంకా కొన్ని మెసేజెస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే రాజోలి నుండి బోరెల్లి సంజయ్ గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష అనమాట, మీరు కూడా కరెక్ట్గానే పంపించారు. అలాగే నిజామాబాద్ ద వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద వీళ్ళందరూ కూడా కరెక్ట్గానే పంపించారు. అండ్ చాలామంది చాలా మూవీస్ నేమ్స్ ఆలోచించారు. సో ఇంకా

ఎవరు అంటే కనుక రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి అనమాట కృష్ణ సంతోష్ ఫీల్డ్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కాజన్ మెయిన్ రోడ్ నుంచి ప్రసన్న కుమార్ శ్రీలక్ష్మి అనమాట మీరు కూడా కరెక్ట్ గానే ఆలోచించి పంపించేశారు. అలాగే లేట్గా లేటెస్ట్ గా పంపించేశారు పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు అనమాట మీరు పంపించిన కూడా కరెక్టే. ఇంకా కేదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఎక్కడి నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం నుంచి మోరంపూడి నుంచి అనమాట తుమ్మకూరి సుబ్బారావు గారు ఇంకా రాజలక్ష్మి గారు మీరు కూడా అంటే మీరు పంపించిన వాటిలో ఒక తెలుగు పదం ఉంది కాబట్టి అది కరెక్ట్ కాదు బట్ బాగానే ఆలోచించారు. సో ఆల్మోస్ట్ అందరూ కూడా వాళ్ళ బ్రెయిన్కి పదును పెట్టి పంపించిన మూవీస్ నేమ్స్ ఏంటి అంటే కనుక నేను ఆల్రెడీ దిల్ మూవీ నుంచి సాంగ్ ప్లే చేశాను, ఇష్క్ నుంచి కూడా ప్లే చేశాను. సో ఇవి కాకుండా ఇంకా చాలామంది ఫిదా చెప్పారు, ఆవార చెప్పారు, ఖుషి చెప్పారు, బాషా చెప్పారు, కలీజా. సో ఇలా చాలా మూవీస్ గబ్బర్ సింగ్ మున్నా, సో ఆ పదాలన్నీ వచ్చినవి మొత్తానికి అలా ఆలోచించి పంపించారనమాట. సో అవన్నీ కూడా కరెక్టే, జబర్దస్త్ ఇలాంటివి. సో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు వచ్చిన మెసేజ్లు అన్నీ ఇవే అనమాట. అలాగే సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్, సో మీరు కూడా కరెక్టే పంపించేశారు. సో అది హిందీ పదాలతో తీసిన తెలుగు మూవీస్ ఏంటి అంటే అవి. మరి అన్ని మూవీస్ నుంచి సాంగ్స్ ప్లే చేయడం కుదరదు కాబట్టి వీటన్నిటి నుంచి ఇప్పుడు నేను చెప్పంది తీన్మార్ కూడా చాలామంది లిజనర్స్ పంపించారు. మరి ఇప్పుడైతే మీకోసం తీన్మార్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను అనమాట. సో ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకు సమప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 2 రోజుల పాటు జరగనున్న ప్రజాప్రతినిధుల లీడర్షిప్ కార్యశాలను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. తాగునీటి ఎత్తడి ఉన్న ప్రాంతాల్లో చేపట్టిన నీటి ప్రాజెక్టుల లక్ష్యాలను నిర్దేశించుకుని త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జల్జీవన్ మిషన్, అమరజీవి జలధారల కింద 2,370 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన చిత్తూరు జిల్లాలో మల్టీ విలేజ్ తాగునీటి పథకం పనుల పురోగతిపై పవన్ కళ్యాణ్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టైటిల్ సాధించిన భారత షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, రంకీరెడ్డి, చిరాగ్ శెట్టిలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్లు అభినందించారు. ఈ విజయం భారతదేశానికి గర్వకారణమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు వారు పేర్కొన్నారు. మహిళల భద్రతకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి వారి భద్రతకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర హోంమంత్రి వి అనిత తెలిపారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. అమరావతి కేంద్రంగా అదనపు ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ ఐటీఏటీ బెంచ్ ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగంనేని రమేష్ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్కు విజ్ఞప్తి చేశారు. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 4 గంటల ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని తెలుసు. ఇప్పుడైతే నేను ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, చాలా సింపుల్ అనమాట. సో ఈ సాంగ్ మూవీ ఏంటి, అంటే ఈ సాంగ్ ఏ మూవీలోది అనేదే క్వశ్చన్. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి తెలుసు కదా. 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలన్నమాట. మరి ఇప్పుడైతే సాంగ్ అయితే ప్లే చేస్తున్నారు, మూవీ ఏంటి?

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

మనమైతే ఉన్నాం సన్నడి సన్నడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఈ సాంగ్ మూవీ నేమ్ ఏంటి అని చెప్పి ఇందాక ఆల్రెడీ అడగడం జరిగిందనమాట. మరి కొంతమంది మెసేజ్లు అయితే పంపించేశారు, చూద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి, అసలు కరెక్ట్ పంపించారా లేదా అని. అంటే రెగ్యులర్గా మీరు వినే పాటలన్నీ ప్లే చేస్తూ ఉంటే మీరు ఈజీగా చెప్తారు అని చెప్పి నాకు అర్థమైపోయిందనమాట. సో అందుకే ట్రై చేస్తాం. మరి చూద్దాం ఎవరు కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఏంటి అనేది.

ఎవరు పంపించారు అంటే గనక పుట్టపాక నుంచి అనమాట. మిరియాల తిరుమలయ్యా ఇంకా ఆండాలు ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు మీరు కూడా, జేరుపోతుల బుచ్చయ్య గారు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. ఇప్పుడు ఒక సాంగ్ ప్లే చేశాను కదా, మూవీ నేమ్ ఏంటి అని చెప్పి అడిగాను. సో అది ఎవరు పంపించారు అంటే గనక ఎం నరేష్ మెర్సీ మహబూబ్ నగర్ జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి గారు మీరు కందికాయపల్లి గ్రామం నుంచి ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేశారు. తర్వాత రాజోలు నుంచి జయన్న, ఎగ్జాక్ట్లీ మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎవరు పాడారో కూడా పంపించేశారు అనమాట. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్. ఇంకా గడ్డం వంకయ్య గారు బందర్పల్లి నుంచి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ నక్కగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా షణ్ముఖ్ అనమాట ఎక్కడి నుంచి, వాచుపల్లి అని పంపించారు. అలాగే ఆన్సర్ కూడా కరెక్టే పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక గాలిరెడ్డి గౌతమ్ సాయి అనమాట, ఎక్కడి నుంచి అంటే ఆత్మకూరు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా నరసింహారావు గారు దేవరగట్ల నుంచి కొత్తగూడెం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కర్నూలు ముజఫర్నగర్ నుంచి అనమాట వెన్నెలవల్లి రామకార్తీక వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా బి మాధుప్రసాద్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తెలంపాడు గ్రామం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి అనమాట, ఆన్సర్ అయితే తెలియదు అంటున్నారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి ఉంటే కనుక వేటపాలెం నుంచి రామ్నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు అనంతపురం నుంచి గౌస్ అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అరిగిల అంటే మీరు పంపించిన మూవీ ఒకవేళ కందిరీగా అయితే కనుక అది రాంగ్ ఆన్సర్. అండ్ దానికంటే ముందు పైన మీ పేర్లు ఏంటి, చరణ్ నేతాజీ అని పంపించారు కదా, సో ఇప్పుడు పంపించిన ఆన్సర్ అయితే కరెక్ట్ అనమాట. ఇంకా కలమందలపాడు గ్రామం నుంచి కాసిం ముత్తుజవాలి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఉదయగిరి నుంచి అనూష గారు మీరు అడిగిన పాట అని చెప్పి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అలాగే మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఎవరు అంటే కనుక నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అలాగే పాలెంపోలయ్య ఆలిగడ్డ నంజాల జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. సరే మరి కొంతమంది గెస్ట్ చేసి మొత్తానికి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కొంతమంది అంటే రాంగ్ ఆన్సర్ పంపించారు, కొంతమంది అసలు సాంగే ఎప్పుడూ వినలేదు అంటున్నారు. ఇంతకీ అసలు ఆ మూవీ ఏంటి అంటే బురిడి అనమాట. సో బురిడి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారో వాళ్ళందరి కోసం నేను ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, దాని తర్వాత ఖచ్చితంగా ఇంకో క్వశ్చన్ అయితే అడిగేస్తా. ఇప్పుడైతే మీ అందరి కోసం షాపింగ్ మాల్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్ ఇంటూ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సన్నడే సన్నడీ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు నాకు తెలుసు. మరి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి అన్నా కొంచెం మీ మెదడుకి అయితే కొంచెం పదును పెట్టాల్సిందే. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక 2026 జూలై 13న హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ది సెకండ్ ఆర్బిట్ పుస్తకాన్ని ఆవిష్కరించారనమాట. దీని రచయిత ఎవరు అనేదే క్వశ్చన్. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ కూడా టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపించేస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం ఆరెంజ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్.

ఆరెంజ్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. మరి ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అనేది చూసేద్దాం. ఎవరు పంపించారు అంటే గనక గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేశారు. దాని తర్వాత మరి ఇంకో క్వశ్చన్ కూడా అడగడం జరిగింది కదా. సరే ఇప్పుడే ట్యూన్ చేసి వింటున్న వాళ్ళ కోసం క్వశ్చన్ మళ్ళీ అడగండి అని అడుగుతున్న వాళ్ళ కోసం క్వశ్చన్ అయితే ఇంకొకసారి నేను మళ్ళీ అడిగేస్తున్నాను. 2026 జూలై 13న, అంటే 2026 జూలై 13న హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ది సెకండ్ ఆర్బిట్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారనమాట. దీని రచయిత ఎవరు అనేది క్వశ్చన్. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలి, మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండండి అని చెప్ప. మరి చాలా మంది పంపిస్తూ ఉన్నారు. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా ఇవన్నీ తెలియాలి అంటే నేను మీరు పంపించిన ఆన్సర్స్ అయితే చదవాల్సిందే. చూసేద్దాం ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహాబాను జైనుద్దీన్ అనమాట. ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించేశారు, కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేసింది. అభిమన్యు ఫ్రమ్ బాచుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి అనమాట. క్వశ్చన్ విన్నారని అనుకుంటున్నా. అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష దేనియల్ అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే క్వశ్చన్ కూడా విన్నారని అనుకుంటున్నా, ఇంకొకసారి కూడా అడిగాను. అలాగే గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పాలెం పోలయ్య ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి అనమాట, ఎగ్జాక్ట్లీ మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా చేబ్రోల్ నుంచి అనమాట, ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక రామకృష్ణయ్య ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి గారు కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. దాని తర్వాత కలమందలపాడు గ్రామం నుంచి కాసిం ముత్తుజావాలి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అంటే కనుక మరి ఇందాక ది సెకండ్ ఆర్బిట్ అనే పుస్తకాన్ని రవీంద్ర భారతి హైదరాబాద్లో జూలై 13, 2026 ఆవిష్కరించారు అని చెప్పాను కదా. మరి దీని రచయిత ఎవరు అంటే కెప్టెన్ శుభాంశు శుక్లా అనమాట. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఆల్మోస్ట్ పంపించేశారు కరెక్ట్ ఆన్సర్స్. కొంతమంది మాత్రం ఇంకా వెయిట్ చేస్తూ ఉండుంటారు అనుకుంటున్నా. సో ఆన్సర్ అయితే రివీల్ చేసిన తర్వాత ఒక మెసేజ్ అయితే వచ్చింది. దామర్లో చిన్నమస్తన్ రావు గారు, పెద్దమస్తన్ రావు గారు మంగళగిరి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఎం నరేష్, మెర్సీ విజయ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక శ్రీనివాస్ వర్మ అనమాట, నక్కగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహబాను జైనుద్దీన్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఉమ్మడి నుంచి. అలాగే హన్మకొండ జిల్లా నుంచి అనమాట, కాజీపేట మండలం తరాలపల్లి నుంచి జేరుబుద్దల బుచ్చయ్య ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే నాగరాజు గారు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సో అదనమాట ఆల్రెడీ ఆన్సర్ రివీల్ చేసేసాను కాబట్టి మరి మీ అందరి కోసం నేను ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ఖచ్చితంగా ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతా. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ప్లే చేస్తున్న సాంగ్ ఏంటి అంటే కనుక ఫ్రమ్ ద మూవీ ఆవారా అనమాట. ఈ సాంగ్ వింటూ నెక్స్ట్ నేను అడగబోయే క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ స్టేట్ జూన్ 2 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

డార్లింగ్ మూవీ నుంచి వండర్ఫుల్ సాంగ్ వీళ్ళ తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న 12వ భారత క్రికెటర్ గుర్తింపు పొంది, అంటే 12వ భారత క్రికెటర్ గుర్తింపును ఎవరు దక్కించుకున్నారు అనేది క్వశ్చన్. మీ అందరికీ తెలిసిన వ్యక్తి అనమాట, అంతకంటే క్లూ ఇంకేమి ఇవ్వాలి. క్వశ్చన్ ఇంకొకసారి క్లియర్గా అడుగుతున్నా, మీరు కూడా వినండి. ఆన్సర్ అయితే ఆ పర్సన్ ఆ పేరు ఏదైతే ఉందో అది అందరికీ తెలుసు, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ, అంటే ఎవరికైతే క్రికెట్ తెలుస్తుందో వాళ్ళందరికీ తెలిసిందే అనమాట. సరే ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్న 12వ భారత క్రికెటర్ గుర్తింపును ఎవరు దక్కించుకున్నారు అనేది క్వశ్చన్. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత

ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. ఇప్పుడైతే మీ అందరి కోసం బృందావనం, జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేసిన బృందావనం నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. ఈ సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఆలోచిస్తూ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారు. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి అనమాట రామకృష్ణయ్య ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఏం నరేష్ మెర్సి విజయ మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనమాట. అలాగే విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా భానుముక్కల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే రాంగ్ ఆన్సర్ పంపించేశారు వీర కనకారావు గారు వీరభద్రపురం నుంచి అనమాట. ఇంకా చిలుక నారాయణ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాన జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రామళ్ళకోటి నుంచి దుబాయ్ బాషా ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. రాజోలి మండలం వివర్స్ కాలనీ నుంచి మాదిగుండు రాజేష్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మంగళగిరి నుంచి దమర్ల చినమస్తన్ రావు గారు దమర్ల పెద్దమస్తన్ రావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. ఇంకా జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఉరివకొండ నుంచి ఈశ్వరయ్య గారు మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే బందర్పల్లి నుంచి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి గడ్డం అంకయ్య గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు అనమాట. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎం నరేష్ మెర్సీ విజయ ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక చేబ్రోల్ నుంచి అనమాట ఇనుమగూడి నుంచి ఎవరు ఎక్కడి నుంచి అంటే ఎవరు సుభాషిణి అనమాట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. ఇంకా క్యాదర్ వీరేష్

షాదుల్ మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఇప్పటి వరకు వచ్చిన మెసేజెస్ అయితే అవి అనమాట. సో ఇంకా ఆన్సర్ రివీల్ చేద్దాం అనుకుంటున్న టైంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష దానియల్ అనమాట, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేస్తారు. ఏం పర్లేదు, అందరికీ అన్నీ ఏం తెలియాలని లేవు, అలా నేర్చుకుంటూ ముందుకెళ్ళిపోవడమే అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. సో అది సంగతి. మరి ఇంతకీ ఆన్సర్ నేను రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది కాబట్టి రివీల్ చేసేస్తున్న. ఆల్మోస్ట్ అందరూ పంపించింది, కొంతమంది మాత్రమే విరాట్ కోహ్లీ అని పంపించారు, బట్ అది కాదు కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతకీ ఏంటి కరెక్ట్ ఆన్సర్ అంటే సౌరభ్ గంగూలీ. ఎస్, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్న 12వ భారత క్రికెటర్ గుర్తింపును సౌరభ్ గంగూలీ దక్కించుకున్నారనమాట. సో అది సంగతి. ఇప్పుడు చెప్పేసిన తర్వాత కొంచెం ముందే వచ్చేసినాయి. ది బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కటి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగిందనమాట. సో అది సంగతి. మరి ఇవాళ సండే సందడి కూడా మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మరి ఎలా ఉంది అంటే మనం సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలి అంటే అదూర్స్ అంటాం. మరి అదే అదూర్స్ని పాటలో వింటే ఎలా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అందుకే ఇప్పుడు మీ అందరి కోసం అదూర్స్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్తో సండే సండే ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. దాని తర్వాత ఇవాళ వివిధ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఈ సాంగ్తో అదూర్స్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్తో సండే సండేకి ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రామ్లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. ఎల్నినో కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయస్వామి అధికారులకు సూచించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల గ్రామంలో రైతులకు మంత్రి పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. దసరా ఉత్సవాలకు ఏడాది భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అధికారులను ఆదేశించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జరిగే స్వర్ణ భారత్ ట్రస్ట్ రజతోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారంపై ఢిల్లీలో కేంద్ర జలసంఘం సిడబ్ల్యూసీ సమావేశం కొనసాగుతోంది. సిడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరు.

హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి మంత్రి, ఉన్నతాధికారులు మధ్య గత జనవరిలో జరిగిన సమావేశానికి కొనసాగింపుగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. స్వచ్ఛవాయు దివస్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ సందర్భంగా విశాఖపట్నంలో అవగాహన ర్యాలీ, మొక్కలు నాటే కార్యక్రమాలు ఈరోజు నిర్వహించారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, విశాఖపట్నం మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులో అవగాహన ర్యాలీని కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య జెండా ఊపి ప్రారంభించారు. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, తుఫాన్లు, తెగుళ్ల కారణంగా రైతులు పంట నష్టాలను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతులకు ఆర్థిక రక్షణ కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని కృష్ణా జిల్లాలో అధికారులు విజయవంతంగా అమలు చేస్తున్నారు. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

వివి క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4:07 దాటిపోయిందనమాట. సో మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం వివిధ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి మీరు ఇందాక విన్న బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ సోలో అనమాట. మరి ఏంటి, ఈరోజు మండే కాబట్టి వివిధలో స్పెషల్ ఏంటి అంటే కనుక ఒకే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. మరి ఎవరి సాంగ్స్ వినిపించబోతున్నాను అంటే కనుక మణిశర్మ గారు కంపోజ్ చేసిన, అంటే మణిశర్మ గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపించబోతున్నాను అనమాట. ఆల్రెడీ సోలో మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ వినేసిన తర్వాత ఇప్పుడైతే మీ అందరి కోసం అతడు మూవీ నుంచి, దాని తర్వాత బాలు మూవీ నుంచి అనమాట, ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టే ట్యూన్డ్.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో. అండ్ ఇవాళ వివిధాల థీమ్ ఏంటి అంటే మండే కాబట్టి ఓకే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట మణి శర్మ గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిల్మ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం చెన్నై లవ్ స్టోరీ మూవీ నుంచి, దాని తర్వాత పరుగు మూవీ నుంచి అనమాట, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేసేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో, అండ్ ఇవాళ వివిధలో మండే కాబట్టి థీమ్ ఏంటి అంటే ఒకే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. మరి మణి శర్మ గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉన్నాను కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం సమరసింహారెడ్డి ఈ మూవీ అనగానే ఏ సాంగ్ ప్లే చేయబోతున్నాను అనేది

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.
3: మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధలో మణిశర్మ గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను రావోయి చందమామ ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వినిపిస్తున్నాను. మరి ఈ సాంగ్తో వివిధ ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ కూడా చెప్పేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే ఈరోజు కూడా 4:50 స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెలా వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ ఎప్పుడు చెప్పేదే మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి అయితే వింటూనే ఉండండి. ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బై.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ఇంటి పనులు బాధ్యతలన్నీ భార్యాభర్తలు సమానంగా పంచుకోవాలి. దీంతో పాటు లేడీస్కి మహిళలకు మాతృత్వ సెలవులున్నట్లే పితృత్వ సెలవులు ఉండాలి. ఫర్ ఫాదర్స్ ఉద్యోగాలకు దూరం అవుతున్న విషయం గురించి మాట్లాడితే మహిళలకు అన్ని రంగాల్లోనూ పుష్కలమైన అవకాశాలున్నాయి, కానీ ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం, వివాహమయ్యాక ఒత్తిడి వల్ల కొందరు ఉద్యోగాలు మానేస్తారు. ఈ పరిస్థితి మారాలి. పెళ్లి అంటే ఆర్థిక స్వాతంత్రం కోల్పోవడం కాదు. భార్యాభర్తలిద్దరూ నెల ప్రారంభంలో ఖర్చుల జాబితాను చేసుకోవాలి. దే హావ్ టు గివ్ ప్రయారిటీ అకార్డింగ్ టు ద నీడ్. ఆవశ్యకత ఆధారంగా వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. వివాహం అనేది ఒక అమ్మాయి జీవితంలో చాలా మార్పులు తీసుకొస్తుంది. ఇంటి బాధ్యతలతో వివాహం అనేది ఒక అమ్మాయి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. మ్యారేజ్ అనేది ఒక అమ్మాయి జీవితంలో చాలా మార్పులు తీసుకొస్తుంది అని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఆర్ చేంజెస్ ఇన్ ద ఫ్యామిలీ రిలేషన్స్, ఇవన్నీ కొత్త కొత్తగా ఉంటాయి. ఇంటి బాధ్యతలతో పాటు ఉద్యోగం సమన్వయం చేసుకోవాలి. అందుకే దానికి తగినట్లు ప్రణాళిక వేసుకోవడం చాలా ముఖ్యం. వివాహం ముఖ్యంగా భారతదేశంలో మహిళలకు జీవితంలో ఒక కీలక మైలురాయిగా పరిగణిస్తారు. ఆ తర్వాత ఇంటి పనుల నుంచి ఆర్థిక నిర్వహణ వరకు బాధ్యతలు చాలా రెట్లు పెరుగుతాయి. వీటన్నిటి మధ్య మీ జీవిత భాగస్వామి తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలకు, ముఖ్యంగా డబ్బు విషయానికి వస్తే, మీరు మీ స్వాతంత్రాన్ని కోల్పోకుండా చూసుకోవాలి. ఇక ఉమ్మడి కుటుంబంలో భాగంగా అయితే నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అయితే కుటుంబం కూడా వారికి తోడుగా ఉంటే

ఇది చాలా సులభం అవుతుంది. ఆమె ఆర్థిక స్వాతంత్రానికి ఆటంకం లేకపోతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915225279. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. డబ్బు నిర్వహణ విషయానికి వస్తే భార్యాభర్తలిద్దరూ నెల ప్రారంభంలో ఖర్చులన్నీ జాబితా చేసుకోవాలి. ఆవశ్యకత అంటే ప్రయారిటైజ్ చేసుకోవాలి. దాని ఆధారంగా వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. కలిసి సాధించాలనుకునే కొన్ని లక్ష్యాలతో పాటు వ్యక్తిగత లక్ష్యాలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు కలిసి ఇంటిని నిర్మించుకోవాలనుకుంటే అనవసరపు ఖర్చులను తగ్గించుకోవాలి. భార్యాభర్తల్లో అవగాహన ఉండేవారు పెట్టుబడుల గురించి ప్రణాళిక చేయాలి. ఇతరులు వారికి మద్దతు ఇవ్వాలి. ఇద్దరి ఆలోచనలో ఏవైనా విభేదాలుంటే పరిష్కరించుకోవాలి. పెళ్లైన తర్వాత కొత్త లక్ష్యాలు కోసం ఉమ్మడి పెట్టుబడులు ప్రారంభించినప్పటికీ పెళ్లికి ముందు చేసిన పెట్టుబడులు కొనసాగించాలి. అప్పుడే పూర్తిగా భర్తపై ఆధారపడకుండా ఆర్థిక విషయాల్లో స్వతంత్రం ఉంటుంది. వివాహం అనేది అన్ని విషయాల్లో భాగస్వామ్యం ఉంటుంది. జీవితాన్నే కాకుండా ఆర్థిక బాధ్యతలను కూడా పంచుకోవాలి. కుటుంబంలో భర్త ఆర్థిక విషయాలను ఒక్కడే నిర్వహిస్తే భార్య ఆర్థిక స్వాతంత్రాన్ని దెబ్బతీసిన వారవుతారు. భార్య వారిపై ఆధారపడాలనుకుంటే అది మహిళ విశ్వాసాన్ని దెబ్బతీసిన వారవుతారు. ఆర్థిక నిర్ణయాల గురించి కూడా ఇద్దరి మధ్య చర్చ జరిపి తీసుకోవాలి. కొంతమంది మహిళలు వివాహం చేసుకున్న తర్వాత వారి వృత్తిని కూడా వదులుకుంటారు. కానీ మహిళలు సొంత ఆదాయ వనరులను కలిగి ఉండటం చాలా ముఖ్యం. జీవితం అనిశ్చితం. ఎప్పుడు ఎలాంటి సమస్య వస్తుందో కూడా చెప్పలేము. మీ డబ్బు అవసరాలకు మీరు మీ జీవిత భాగస్వామిపై ఆధారపడినట్లయితే అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం లేని మహిళలకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. వివాహానికి ముందే లేదా తర్వాతైనా భాగస్వామి ఆర్థిక విషయాల గురించి తెలుసుకోవాలి. డబ్బు అలవాట్ల విషయానికి వస్తే భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు ఒక నిర్దిష్ట అభిష్టానానుసారం ఖర్చు చేయడానికి స్వతంత్రం ఇవ్వాలి. ఖర్చు పరిమితిని దాటితే ఉమ్మడిగా చర్చించుకోవాలి. అంతేగాని ఇతరుల ఖర్చులను నియంత్రించడం మంచిది కాదు. అలా చేస్తే మానసికంగా ఆర్థికంగా ఇద్దరి మధ్య సంబంధం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఒకరి ఇష్టాలను మరొకరు నియంత్రించకుండా ఉంటేనే ఇద్దరి మధ్య అనుబంధం బాగుంటుంది. మహిళలు బ్యాంక్ పెట్టుబడుల ఖాతాలను ప్రారంభించండి. పొదుపు పెట్టుబడులను అలవాటు చేసుకోవాలి. ఏదైనా అనుకోని సమస్య ఎదురైనప్పుడు వారు ఆర్థికంగా నిర్ణయం తీసుకోవాలొస్తే అప్పుడు వారికి అవగాహన ఉంటుంది. మీరు కొన్ని నెలల్లో వివాహం చేసుకోబోయే లేదా కొత్తగా వివాహం చేసుకున్న మహిళ అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. 1, మీరు కుటుంబంలో అన్ని ఆర్థిక నిర్ణయాల్లో చురుకైన పరిజ్ఞానం కలిగిన వారై ఉండాలి. 2, మీరు పనిచేసే మహిళ అయితే, అంటే ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఉమెన్, మీ పేరు మీద మీరు ఆదా చేస్తుండటం పెట్టుబడులు ఉండేలా చూసుకోవాలి. 3, ఇంటి ఖర్చులకు సహకరించండి. మీ ఆదాయంలో కొంత పొదుపు చేయాలి. 4, మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0915225279. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. కుటుంబ బాధ్యతలు ఉన్నాయని గుర్తుంచుకోండి. మీకు తగినంత బీమా సౌకర్యం ఉండాలి. అత్యవసర నిధి కోసం కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బు పక్కన పెట్టాలి. జీవితాన్ని సమన్వయం చేసుకోవడానికి డబ్బు అవసరం అని భావిస్తే ఆర్థిక విషయాలపై అవగాహన పెంచుకోండి. ఆర్థిక నిపుణులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. ఆఫీస్లో భర్త చేసే పని కంటే 10 రెట్లు ఎక్కువ పని ఇంట్లో భార్య చేస్తుందని గుర్తించాలి. పిల్లల్ని సాకడం, ఇంటి పనులు చేయడమే భార్య విధి అని మరెందులోనూ జోక్యం చేసుకోకూడదన్న కొందరి అభిప్రాయం. కానీ ఇది తప్పు. కుటుంబ విషయాల్లో ఆమె అభిప్రాయాలను గౌరవించాలి. 10 మందిలో ఉన్నప్పుడు ఆమె గురించి 2 మంచి మాటలు చెప్పాలి. సందర్భం వచ్చినప్పుడల్లా ఆమె ప్రాధాన్యం గురించి కుటుంబ సభ్యులు, స్నేహితులు, పిల్లల వద్ద చెబితే ఆమె తన కష్టాన్ని మర్చిపోయి కుటుంబం కోసం మరింత కష్టపడుతుంది. ఇదేం గొప్ప, అంతేగా నువ్వు చేసేది వంటి పదాలు వాడకపోవడం మంచిది. సమస్యలు, సూచనలు, దంపతుల మధ్య ప్రతి విషయంలోనూ నిజాయితీ కొనసాగాలి. నిజాయితీగా వ్యవహరించినప్పుడు మనస్పర్ధలు సహజం. సందర్భం ఏదైనా మనసు విప్పి మాట్లాడుకోగలగాలి. అవగాహనతో వ్యవహరించాలి. ఎవరి వల్ల సమస్య ఎదురైనా పరస్పరం చర్చించుకొని పరిష్కార మార్గాలు వెతకాలి. సాకులతో ఒకరిపై ఒకరు నెట్టుకోవడం వల్ల పరిస్థితి జటిలమవుతుంది. పుట్టి పెరిగిన వాతావరణం వేరుగా ఉండటం, మెట్టినటి వాతావరణం భిన్నంగా ఉన్నప్పుడు అలవాటు పడేలా ప్రోత్సహించాలి. అర్థం చేసుకునేలా కౌన్సిలింగ్ చేయాలి.

కంపారిజన్స్ చిన్నబుచ్చడం మంచిది కాదు. ఉద్యోగులైతే మిస్అండర్స్టాండింగ్ కి దూరంగా ఉండాలి. సమయపాలన విషయంలో పరిస్థితులను అర్థం చేసుకుని వ్యవహరించాలి. అపోహ పడితే ఇబ్బందులే. పని విభజన చేసుకుని పరస్పరం సహకరించుకోవాలి తప్ప నీదే బాధ్యత అన్న మాట రాకూడదు. లైంగిక పరమైన అపోహలను దరిచేరనివ్వకూడదు. సమస్య ఉంటే సైకాలజిస్ట్ ని సంప్రదించి పరిష్కరించుకోవాలి తప్ప నువ్వే కారణం అనకూడదు. అదెవరైనా సరే, వెదర్ ఇట్ మే బి ది హస్బెండ్ ఆర్ ది వైఫ్. వ్యసనాలకు బానిస కావడం, బాధ్యత లేకుండా వ్యవహరించడం ఆర్థిక ఇబ్బందుల సమస్య కారణం. ఎదురుచూపు గుర్తించాలి. ఇంటి పనితో ఎంతో సతమతమయ్యే భార్య రోజులో ఒక సందర్భంలోనైనా భర్త ప్రశంస కోసం ఎదురు చూస్తుంది. ఆ ఎదురుచూపుని గుర్తించినప్పుడే ఆమె పట్ల మనకు నిజమైన ప్రేమ బయటపడుతుంది. తమ కోసం తన సర్వస్వం ధారబోసే భార్య ఎదురుచూపుని గుర్తించడం మర్చిపోతుంటారు. దీంతో ఆమె మనోవేదన అనుభవిస్తుంది. ఆమె పడుతున్న మనోవేదనను గుర్తించలేని వారు ఎందరో ఉన్నారు. ప్రత్యేకంగా గుర్తించుకోవాలి. భార్యకు సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలను, రోజులను గుర్తించుకోవాలి. పుట్టినరోజు, పెళ్లి రోజు, ముఖ్యమైన రోజులను గుర్తించుకుని విష్ చేస్తూ ఉండాలి. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ లవ్లీ టిప్స్ దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐల్ గెట్ బ్యాక్ టు యు ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ టాటా, బై బై. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్, మహారాష్ట్రలో పర్యటించనున్నారు. 35,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేస్తారు. పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ తీర ప్రాంతంలో రక్షణ గోడ నిర్మాణానికి డిజైన్ డిపిఆర్ రూపకల్పన పనులు ప్రారంభమయ్యాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఐఐటి మద్రాసు నుండి వచ్చిన 5 నిపుణుల బృందం వారం రోజులుగా సముద్ర గర్భం తీర ప్రాంతం వెంబడి సర్వే చేస్తోందని చెప్పారు. భవిష్యత్తులో సముద్ర కోత ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేలా డిజైన్ రూపొందించేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని విజయనగరం జిల్లా సంయుక్త కలెక్టర్ సేదు మాధవ్ అన్నారు. సమస్యల స్వభావాన్ని బట్టి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, అర్హత కలిగిన ప్రతి ఫిర్యాదుదారునికి నిబంధనల మేరకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పోలవరం జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అర్హత ఉన్న ఏ ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలకు దూరం కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. తిరుపతిలోని వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయంలో మలినమైన రసాయనాలు వద్దు, మట్టితో చేసిన గణపతిని పూజిద్దాం ప్రచార పత్రికను మంత్రి ఈరోజు ఆవిష్కరించారు. స్వదేశ్ దర్శన్ 2.0 ప్రసాద్ పథకాల కింద మొత్తం 419.30 కోట్ల రూపాయలతో అరకు, అరసవల్లి, గన్నవరం, వేదగిరి ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. స్వచ్ఛవాయు దివస్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్పగ్ సందర్భంగా విశాఖపట్నంలో అవగాహన ర్యాలీ, మొక్కలు నాటే కార్యక్రమాలను ఈరోజు నిర్వహించారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, విశాఖపట్నం మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో అవగాహన ర్యాలీని

కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య జెండా ఊపి ప్రారంభించారు. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలిపారు. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 6 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆచారగు అండ్ మనం అయితున్నాం గీత్ కథాచల్లో. మరి గీత్ కథాచల్లో నెక్స్ట్ రుస్తుం నిమించి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది. వింటూ నండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: బాగుందా?
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ये रातें ये मौसम

0: చుట్టూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. పార్వతీపురం మన్యం జిల్లాలో కుష్ఠవ్యాధి గుర్తింపు కోసం ఈ నెల 11వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈరోజు కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ప్రజలు సర్వేకు సహకరించి అనుమానాస్పద మచ్చలు ఉంటే ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలని కలెక్టర్ కోరారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో నివసిస్తున్న మాజీ సైనికులకు తిరుమల తిరుపతి దేవస్థానంలో సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగం పొందే అవకాశం కల్పిస్తున్నట్లు ఇన్ఛార్జ్ జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి వై ఈశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్మీ వెల్ఫేర్ ప్లేస్మెంట్ ఆర్గనైజేషన్ ఏపీ సైనిక సంక్షేమ శాఖ సహకారంతో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన మాజీ సైనికుల కోసం ఈ ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వన్ ఎర్త్ వన్ లైఫ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సీడ్ బాల్స్ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పాల్గొన్నారు. పచ్చదనం పెంపు, జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత సాధించాలనే లక్ష్యంతో వన్ ఎర్త్ వన్ లైఫ్ చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు, సంస్థ వాలంటీర్లు తయారు చేసిన 2 లక్షల సీడ్ బాల్స్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డును ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దే

ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. బోర్డు సేవలు, కార్యకలాపాలను డిజిటలైజేషన్ చేసేందుకు ప్రత్యేకంగా వెబ్సైట్, మొబైల్ యాప్లను రూపొందించామన్నారు. ప్రజా సమస్యలను వేగంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పరిష్కరించడమే పోలీస్ శాఖ లక్ష్యమని ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రసాద్ శివకిషోర్ తెలిపారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎస్పీ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని 3 సర్కిళ్లలో స్వచ్ఛ వాయు దివస్ ను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, వాయు కాలుష్య నియంత్రణపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా రాయలసీమల్లో రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆచారగు. ప్రపంచంలో అందరికీ ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది. నాకు అది లేదు, ఇది లేదు అని మనం బాధపడుతూనే ఉంటాం. కానీ ఒక్క క్షణం ఆలోచించండి, మన దేన్నైతే మనం బలంగా అనుకుంటున్నామో మనకి అదే దూరమైతే, దేశం కోసం ప్రాణాలను ఇస్తాను అని సరిహద్దుల్లో నిలబడే సైనికుడు తన ఆయుధమే ప్రాణం, తన నడకనే పౌరుషం. అలాంటిది ఒక ప్రమాదం ఆ సైనికుడి నడకనే ఆపేస్తే, తోటాలను ఎదుక్కునే ఆ గుండె వీల్చైర్కే పరిమితమైతే, మరి ఈరోజు మనం కృష్ణా తీరంలో మాట్లాడుకోబోతున్నాం ఆ వ్యక్తి గురించే. మరి ఆ వ్యక్తి ఎవరు, ఇంకా ఏంటి అనే విషయాలు అయితే ఒక చిన్న పాట తర్వాత తెలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: कम प्रीमियम ज्यादा बोनस अपनों के लिए सबसे सही आर्किया लाइफ, इससे बेहतर कुछ नहीं।
1: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ। अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
2: मीटी
3: ईएमआई अद्दे ఎలా మేనేజ్ చేయను?
2: ఓ ఉపాయం ఉంది, చాలా డబ్బు దొరుకుతుంది.
3: ఏంటి?
2: నీ బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వు, కొంతమంది డబ్బు పంపిస్తారు, తర్వాత వాళ్ళు చెప్పిన అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయి, కమిషన్ దొరుకుతుంది.
3: ఇంత సులువా?
2: ఏం సులువు అండి, ఇతను మనీ మ్యూల్ అండి. తమ అక్రమ డబ్బును ఇతరుల ఖాతాల ద్వారా తిప్పుతారు, అపరాధం ఇది, జైలుకు వెళ్ళవలసి రావచ్చు.
3: వద్దు బాబు వద్దు.
2: మీ బ్యాంకు ఖాతాని సురక్షితంగా ఉంచండి, ఇతరులను వాడనివ్వకండి, ఆర్బీఐ అంటుంది.
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ఆమోదం లభించిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల వికాసానికి స్వర్ణ భారత్ ట్రస్ట్ విలువైన సేవలు అందిస్తోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొనియాడారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలోని కొన్ని చోట్ల రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన లీడర్షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలనుద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించడంతో పాటు పలు అభివృద్ది కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కృషి చేస్తున్నామని, అభివృద్ది సంక్షేమం సుపరిపాలనను సమతుల్యం చేస్తూ పాలన కొనసాగిస్తున్నామని వివరించారు. విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్న ముఖ్యమంత్రి, తల్లిక వందనం, అన్నదాత సుఖీభవ, అన్నా క్యాంటీన్లు, ఆటో డ్రైవర్ల సేవలు, నేతన్నల సేవలు, మత్స్యకారుల సేవలు వంటి పలు సంక్షేమ కార్యక్రమాలు

0: కార్యక్రమాలు చేపట్టామని వెల్లడిస్తూ,
1: బడుగు బలహీన వర్గాల కోసం కార్యక్రమాలు చేపట్టాం. మహిళ, యువత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులకి ప్రతి ఒక్కరికి భరోసా కల్పించాం. మెగా డిఎస్సీ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ఎన్డీఏది. పెట్టుబడులు తెచ్చి అభివృద్ధికి అధికంగా ఖర్చు చేస్తున్నాం. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఈ మూడు ప్రాంతాల్లో కేంద్రాలుగా పెట్టుకుని ఆ ప్రాంత ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేస్తున్నాం. పోలవరం, అమరావతిని నిర్దిష్ట సమయంలో పూర్తి చేస్తాం.
0: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సామాజిక ఆరోగ్య కార్యకర్త ఆశా పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. జీరో వేకెన్సీ విధానంలో ఈ పోస్టుల నియామకాలు చేపడుతున్నామని, దీని ద్వారా రాష్ట్రంలోని ఆశా పోస్టులన్నీ భర్తీ అయినట్లవుతుందని తెలిపారు. గడిచిన 2 సంవత్సరాలలో 1294 ఆశా పోస్టులను భర్తీ చేశామని, ప్రస్తుత 913 పోస్టులతో కలిపితే మొత్తం 2207 పోస్టుల నియామకాలు పూర్తవుతాయని వివరించారు. తాజా ఖాళీల్లో 673 గ్రామీణ, 64 గిరిజన, 176 పట్టణ పోస్టులున్నాయని మంత్రి ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పోస్టుల భర్తీ జరగనుందని, జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉన్న డిస్టిక్ట్ హెల్త్ సొసైటీ ద్వారా నియామకాలు జరుగుతాయని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల వికాసానికి స్వర్ణ భారత్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఈరోజు జరిగిన స్వర్ణ భారత్ ట్రస్ట్ 25వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, మహాత్మాగాంధీ కన్న గ్రామీణ భారత వికాస స్వప్నాన్ని స్వర్ణ భారత్ ట్రస్ట్ సాకారం చేస్తోందని ప్రశంసించారు. సమాజ సేవలో వెంకయ్యనాయుడు తరిస్తున్నారని, గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎన్నో రంగాల్లో సేవలు అందిస్తూ ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువస్తున్నారని కొనియాడారు.
2: సేవా సంస్కార్ ఔర్ సమాజ్ హిత్ కే సంకల్ప కే సాథ్ 25 వర్షో కీ యే యాత్రా నిశ్చిత రూప్ సే అభినందనీయ హై ఔర్ పూరే సమాజ్ కే లియే ప్రేరక హై. మై ఇస్ అవసర్ పర్ विशेष रूप से स्वर्ण भारत ट्रस्ट की स्थापना के लिए प्रेरणा देने वाले आदरणीय श्री एम वेंकैया नायडू जी के प्रति अपना आभार व्यक्त करना चाहूंगा. मित्रों, मैं आज यहां एक संजोग की चर्चा करना चाहूंगा.
0: కాగా యోగి ఆదిత్యనాథ్ అంతకుముందు వెంకటాచలంలోని అక్షర విద్యాలయంలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన, జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకమైనదని, అంకితభావం పట్టుదలతో విద్యార్థులు జీవితంలో ఎదగాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డును ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దుతున్నామని చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. వక్ఫ్ బోర్డు కార్యాలయంలో సీఈఓ యాకూబ్ కాజీ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ ఆడిటర్లు సిబ్బందికి ఈరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, బోర్డు సేవలు, కార్యకలాపాలను డిజిటలైజ్ చేసేందుకు ప్రత్యేకంగా వెబ్సైట్, మొబైల్ యాప్ రూపొందించామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కొనసాగుతున్న డిజిటల్ గవర్నెన్స్కు అనుగుణంగా వక్ఫ్ బోర్డులోనూ ఆధునిక సాంకేతిక విధానాలను అమలు చేస్తున్నామన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి తీసుకొచ్చింది. సర్క్యులర్ ఎకానమీ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు ఈ నిబంధనల్లో ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపింది. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో కాలుష్య కారకుడే చెల్లించాలనే సూత్రం ఆధారంగా పర్యావరణ నష్టపరిహారం విధించేలా ఈ నిబంధనలను రూపొందించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామీణ, పట్టణ పరిధిలో రహదారుల పక్కన వ్యర్థాలు లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్, డంపింగ్ యార్డుల ఏర్పాటు తదితర అంశాలపై ఈరోజు కలెక్టర్, డీపీఓ, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలకు ఆదేశాలు జారీ చేశారు. పట్టణాలు, గ్రామాల్లో ప్రతిరోజు ఇళ్ల నుంచి చెత్తను సేకరించాలని, రహదారులు, కాలువలు, ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. చట్టాన్ని ఉల్లంఘించి దుశ్చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ స్పష్టం చేశారు. భోగాపురం మండలం రామచంద్రరాజుపేట గ్రామానికి చెందిన ఎల్లా రాజేశ్వర

0: అనే వ్యక్తి బకాయి డబ్బులు ఇవ్వలేదనే కారణంతో అతడిని నిర్బంధించి వీధుల్లో తిప్పిన ఘటనను పోలీసు శాఖ తీవ్రంగా పరిగణించిందన్నారు. ఇందుకు బాధ్యులైన ఐదుగురిపై హత్యాయత్నం, అట్రాసిటీ సెక్షన్లతో కేసు నమోదు చేశామని, అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని చెప్పారు. మానవత్వం మరిచి ప్రవర్తించిన, చట్టాన్ని ఉల్లంఘించి దుశ్చర్యలకు పాల్పడిన తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు చేపడతామని ఎస్పీ స్పష్టం చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఆరోహణ ఏఏ ఫెలోషిప్ రెసిడెన్షియల్ శిక్షణా కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. గిరిజన యువతను ఆధునిక సాంకేతిక రంగాల్లో తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమాన్ని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్యవర్మ ఈరోజు ప్రారంభించారు. తొలి విడతలో 50 మంది గిరిజన విద్యార్థులను ఎంపిక చేసి ఉచిత బోర్డింగ్, లాడ్జింగ్ సదుపాయాలతో రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ అందిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ స్కిల్స్, డేటా అనలిటిక్స్, ప్రాబ్లం సాల్వింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్పై అవగాహన కల్పిస్తున్నారు. వాతావరణం. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని 3 ప్రాంతాల సమగ్ర అభివృద్దికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ఆమోదం లభించిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల వికాసానికి స్వర్ణ భారత్ ట్రస్ట్ విలువైన సేవలు అందిస్తోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొనియాడారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలోని కొన్ని చోట్ల రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
4: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
5: అయితే సినిమాకి వెళ్దామా?
4: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
6: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
4: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: బాగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: మీరు వింటున్నారు వ్యూ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు. అండ్ మనం అయితే ఉన్నాం కృష్ణా తీరంలో. అండ్ మరి కృష్ణా తీరంలో ఈ రోజైతే మనం మాట్లాడుకున్న పోతున్న వ్యక్తి పేరు ఒక సైనికుడు. 2015 జులై 12 రష్యాలో జరిగిన ఒక ఘోర ప్రమాదంలో తన రెండు కాళ్ళని కోల్పోయాడు. 23 ఏళ్ల వయసులోనే జీవితం

ముగిసిపోయింది అనుకున్న చోట తన చేతుల్నే కాళ్ళుగా మార్చుకుని ప్రపంచంలోని ఎత్తైన శిఖరాలను అధిరోహించిన మహాయుధుడు రుస్తుమ్ నబీన్, ఆయన గురించే ఈరోజు మనం కృష్ణ తీరంలో మాట్లాడుకుందాం. సాదాసీదా రోజులాగే మొదలైంది, కానీ అర్ధరాత్రి ఒక్కసారిగా భయంకరమైన శబ్దం. సైనిక శిబిరం కూలిపోయింది. రుస్తుమ్ 24 గంటలు ఆ కాంక్రీట్ శిథిలాల కింద మృత్యుతో పోడారు. బయట ప్రపంచాన్ని వచ్చేసరికి తన ప్రాణాలైతే మిగిలాయి, కానీ రణ రెండు కాళ్ళు లేవు. దాదాపు ఏడు సార్లు చావు అంచు వరకు వెళ్ళి తిరిగి వచ్చిన ఆ యోధుడు ఆసుపత్రి బెడ్ మీద ఉన్నప్పుడు లోకం జాలిపడింది. కానీ రుస్తుమ్ కళ్ళల్లో జాలి లేదు, ఏదో సాధించాలన్న కసి. తన భార్య ఇందిర ఇచ్చిన ధైర్యంతో వీల్ చైర్కే పరిమితం కాకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. మరి ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి అనేది ఈ పాట తర్వాత విందాం. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే రఘు. ప్రజలు ఆయన వైపు చూసి పాపం అన్నారు, కానీ రుస్తం ఆ పాపం అనే పదాన్ని తుడిచేయాలనుకున్నారు. ఈ సందర్భంగా మహాకవి శ్రీశ్రీ గారు అన్న మాటలు అక్షర సత్యాలు. దారి పొడుగునా రక్తం చిమ్మితే ధైర్యం చిక్కక ఆగిపోతారా? రుస్తం కూడా ఆగలేదు. కృత్రిమ కాళ్లతో నడవటం కంటే తన చేతులతో ప్రపంచాలని జయించాలని నిర్ణయించుకున్నారు. ఒక మెట్టు ఎక్కడానికి కష్టపడతాం, కానీ ఆయన 5,000 మీటర్ల ఎత్తులో ఉన్న పర్వతాలను తన రెండు చేతులతో భూమిని తోస్తూ ఎక్కడం మొదలుపెట్టారు. ఆ చేతులు రక్తసిక్తమయ్యాయి, కానీ ఆత్మవిశ్వాసం మాత్రం హిమాలయాలంత ఎత్తుకు ఎదిగింది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. రాష్ట్రంలో ఔత్సాహిక పారిశ్రామిక వాతావరణాన్ని బలోపేతం చేస్తూ ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త విధానంతో ఉద్యోగులను కోరుకునే వారిని ఉద్యోగాలు కల్పించే పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా తెలిపారు. పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్లను వచ్చే అర్జీల ద్వారా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. భూ సంబంధిత సమస్యలను రెవెన్యూ క్లినిక్ ద్వారా సత్వరమే పరిష్కరించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అందజేసిన సమస్యలను అర్జీదారులు పెండింగ్ లేకుండా పరిశీలించి పునరావృతం కాకుండా పరిష్కారం చేయాలని సంబంధిత శాఖల అధికారులను బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. ప్రతి సోమవారం మండల కార్యాలయాల్లో నిర్వహించే వచ్చే సమస్యల అర్జీలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేశారన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో నివసిస్తున్న రాష్ట ప్రజలకు తక్కువ ధరకే అత్యుత్తమ నాణ్యతతో కూడిన బియ్యం నిత్యావసర సరుకులను అందించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రెసిడెంట్ కమిషనర్ చొరవతో ఏపీ భవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైస్ అవుట్లెట్లను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని వుడెన్ బ్రిడ్జ్ ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు, పరిసరాల పరిశుభ్రత కోసం ప్రత్యేక క్లీనప్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా టూరిజం అధికారి పి చలపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు ఆరోగ్య సేవలను మరింత సులభంగా, వేగంగా మరియు సమర్థవంతంగా అందించడంలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ నిశాంతి తెలిపారు. ప్రజల సమస్యలను వేగంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పరిష్కరించడమే పోలీసు శాఖ లక్ష్యమని ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని 3 సర్కిళ్లలో స్వచ్ఛవాయు దివస్ను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, వాయు కాలుష్య నియంత్రణపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 8 గంటల ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే

0: టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత చురుగ్గా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. లోక్సభ అసెంబ్లీ ఉప ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2029 నాటికి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. బీహార్, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత చురుగ్గా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. గౌహటి విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, విద్యా సంస్థల విలువ ర్యాంకింగ్స్ లో కాకుండా సమాజంలో తెచ్చే మార్పులోనే ఉంటుందన్నారు. అస్సామీ, తమిళ భాషల మధ్య సాంస్కృతిక సాహిత్య మార్పిడిని పెంచాలని సూచిస్తూ ఉన్నత విద్యలో ఆవిష్కరణల అవసరం ఉందన్నారు. ఈ సందర్బంగా ఆయన 110 కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్, చంద్రకాంత అభిదాన్, భూపెన్ హజారికా పుస్తకాలను ఆవిష్కరించారు. విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రమాణం చేయించారు. అస్సాంలోని నగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. దీంతోపాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో 2 స్థానాలకు, పుదుచ్చేరిలో 1 స్థానానికి శాసనసభ ఉప ఎన్నికలను కూడా ప్రకటించింది. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం స్థానాలు, పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ స్థానాలు, పుదుచ్చేరిలోని తట్టంచావడి అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయని కమిషన్ తెలిపింది. లోక్సభ అసెంబ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం నాడు విడుదలవుతుంది. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అక్టోబర్ 6న పోలింగ్ జరగనుండగా 9వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. భారతదేశం ప్రపంచ ఫార్మసీ స్థానాన్ని బలపరుచుకుంటూ గ్లోబల్ హెల్త్ కేర్ కేంద్రంగా ఎదగాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఫార్మా మ్యాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, వైద్య పరికరాలు, టెలిమెడిసిన్ ఆవిష్కరణలు, ఆత్మ నిర్భరత, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెడ్టెక్ రంగంలో స్టార్టప్ ఇంక్యుబేషన్, పేటెంట్ చట్టాలు, మేధో సంపత్తి వ్యవస్థలను బలోపేతం చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. సాంకేతిక భాగస్వామ్యాలు, ఉమ్మడి వ్యాపారాల ద్వారా స్వయం సమృద్ది సాధించి దేశ పౌరులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన ఆరోగ్య వెల్నెస్ సేవలు అందించే స్థాయికి భారత్ ఎదగాలన్నారు.
1: Make sure we are very high quality, zero compromise on quality, and ensure not only that every Indian gets high quality health care, but we provide wellness and health care to the world from India.
0: వ్యవసాయ సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, గ్రామీణ ఉపాధికి కృషి విజ్ఞాన కేంద్రాలు కేంద్ర బిందువులుగా మారాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో కృషి విజ్ఞాన కేంద్రాలను బలోపేతం చేయడంపై ఈరోజు సమీక్ష నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, 2027 మార్చి నాటికి 300 కేవీకేల మౌలిక వసతులను ఆధునీకరించాలని, డిసెంబర్ 2028 నాటికి అన్ని కేంద్రాల్లో ఇంక్యుబేషన్ కమ్ స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. కేంద్ర రాష్ట్రాల సమన్వయం, సిబ్బంది ఖాళీల భర్తీ, నిధుల మద్దతు ద్వారానే ఇది సాధ్యమవుతుందని అన్నారు. ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన అమలుకు రాష్ట్రాలు తగిన ఆర్థిక సహాయం అందించాలని శివరాజ్ సింగ్ చౌహాన్ విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2029 నాటికి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. గోవా తలైగామ్లోని డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమంలో గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారాన్ని అమిత్ షా అందజేశారు. సైబర్ నేరాల బాధితుల కోసం 12 భాషల్లో పనిచేసే ఏఐ వాయిస్ అసిస్టెంట్ను, 1930 హెల్ప్ లైన్ను కూడా ప్రారంభించారు. అత్యవసర స్పందన సమయం తగ్గినందుకు, శిక్షల శాతం పెరిగినందుకు గోవా పోలీసుల సేవలను మంత్రి ప్రశంసించారు.
2: గోవా పోలీస్ కి సేవా రాష్ట్రపతి జీకే దియే హువే నిశాన్ కే సాథ్ దేశ్ భర్ కి పోలీస్ కి కతార్ మే ఖడీ హై. ఈ గౌరవ్ జిన్ జిన్ రాజ్యో కి పోలీస్ కో మిలా వో పోలీస్ కే గౌరవశాలి ఇతిహాస్ సాహస్ ఔర్ సమర్పణ కే కారణ హీ రాష్ట్రపతి మహోదయ నే గోవా కో ప్రెసిడెంట్ కలర్ సే సన్మానిత్ కర్నే కా కామ్ కియా.
0: అంతకు ముందు పణజీలో జరిగిన 28వ పశ్చిమ మండల సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మహారాష్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు పాల్గొన్నారు. ఇస్రో ప్రభుత్వ సంస్థేనని, ప్రైవేటీకరణ చేసే ప్రసక్తి లేదని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ అన్నారు. బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, నూతన అంతరిక్ష విధానం కింద కార్యకలాపాలను విస్తరించేందుకు మాత్రమే ప్రైవేటు రంగాన్ని భాగస్వాములను చేస్తున్నామని, ఇస్రో ప్రాధాన్యత పెరిగిందని, ప్రభుత్వ బడ్జెట్ నిధులు సరిపోతాయని తెలిపారు.
3: ISRO is not private. ISRO is a government organization and we are working for government investment and we are working there. One of the mandates to inspire ISRO and NCL is to grow the space ecosystem. With respect to the budget, whatever ISRO needs per year, government is allotted. There is no shortage of budget.
0: InSpace Chairman పవన్ గోయంక మాట్లాడుతూ, ఇస్రోలో శాస్త్రవేత్తల నిష్క్రమణ సాధారణ పరిమితిలోనే ఉందని, సంస్థ కార్యకలాపాలు మరింత విస్తరిస్తున్నాయని చెప్పారు. పరిశుభ్రమైన గాలి ప్రాథమిక అవసరమని, అది పర్యావరణ సదుపాయం కాదని జాతీయ హరిత ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాత్సవ అన్నారు. ఈరోజు అంతర్జాతీయ స్వచ్ఛమైన గాలి దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన స్వచ్ఛవాయు దివస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గాలి కాలుష్యానికి సరిహద్దులు లేవని, వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణ వ్యర్థాలు దీనికి ప్రధాన కారణాలని పేర్కొంటూ, వీటి నివారణకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జాతీయ స్వచ్ఛమైన గాలి కార్యక్రమం కింద ఉత్తమ ప్రతిభ కనపరిచిన నగరాలకు స్వచ్ఛవాయు సర్వేక్షణ్ అవార్డులను అందించారు. సరైన ప్రణాళిక, క్షేత్రస్థాయి అమలుతో పరిపూర్ణ వాయు నాణ్యత సాధ్యమేనని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ను ప్రారంభిస్తారు. డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సమ్మేళనంలో భారతదేశ నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా పౌరులు, సంస్థలు, ఆర్థిక వ్యవస్థలకు విశ్వసనీయ సమ్మిళిత ఆర్థిక, క్వాంటం టెక్నాలజీలు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో దృష్టి సారిస్తారు. బీహార్, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్

0: ఒడిశా, ఛత్తీస్గఢ్, తమిళనాడు రాష్ట్రాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ, ఛత్తీస్గఢ్, గంగానదీ తీర ప్రాంత పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా కోస్తాంధ్ర, కేరళ, మాహే ప్రాంతాల్లో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని తెలిపింది. అహ్మదాబాద్లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ మూడవ దశలో ఈరోజు ప్రపంచ ఛాంపియన్ శీతల్ దేవి మహిళల కాంపౌండ్ విలువిద్య వ్యక్తిగత విభాగంలో ఫైనల్కు దూసుకెళ్లి భారత్కు పతకాన్ని ఖాయం చేశారు. పూర్తిగా భారతీయుల మధ్య జరిగిన సెమీఫైనల్స్లో జమ్మూకు చెందిన శీతల్ దేవి సరితపై 145-143 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో ఆమె కజకిస్తాన్కు చెందిన ఐజాదా సిదాన్తో పోటీ పడతారు. మరోవైపు కాంస్య పతక పోరులో చైనాకు చెందిన వాంగ్ హుయిటింగ్తో సరిత తలపడతారు. దీంతో భారత్కు మరొక పతకం అందించే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత చురుగ్గా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. లోక్సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలకు బుధవారం నాడు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2029 నాటికి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. బీహార్, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు. అండ్ మనమైతే ఉన్నాం మనసును మనసేలో. మరి మనసును మనసేలో మనసుకు నచ్చిన పాటలు ప్లే చేస్తూ దానికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే మిమ్మల్ని అడుగుతాను. అండ్ మొట్టమొదటిగా ఏంటి అంటే, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారు అండ్ ఈషా రబ్బా గారు కలిసి నటించిన సినిమా ఏంటి, వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా ఏంటో కనుక తెలిస్తే ఈ పాట వింటూ నాకు అలా వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0666 2488

మీరు వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చరాకు. అండ్ నేను అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. అండ్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, డైరెక్టర్ తరుణ్ బాసర్ గారు అండ్ ఈశ్వరబ్బ గారు కలిసి నటించిన సినిమా ఏంటి అని అడిగారనమాట. ముసాపేట్ మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సిజాయ్ వారి కుటుంబ సభ్యులు అందరు కలిసి పంపించారు. అండ్ నేను చాలా బాగున్నాను. అండ్ రాజుల నుండి జయన్ గారు రైట్ ఆన్సర్. కారు నుంచి తాతారావు గారు. యా సార్, ఖచ్చితంగా చెప్తాను. ఎస్, చాలా రోజులు గ్యాప్ వచ్చింది, మళ్ళీ అయితే వచ్చేసాను. అనంతపూర్ నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. ఆన్సర్ అంటూ బాలాజీ గారు వనస్థలపురం నుంచి, హైదరాబాద్ నుంచి. అండ్ చాలా బాగున్నానండి. సుమా గారు పెడన వీరభద్రాపురం నుంచి. మత్తు వదలరా కాదు, శుభ సాయంత్రం చెప్పేస్తూ మనసున మనసైకి స్వాగతం అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఓం శాంతి శాంతి, అదనమాట మరి ఆన్సర్. మరి ఆల్మోస్ట్ అందరు కరెక్ట్గానే పంపించారు. మరి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అనే క్వశ్చన్ అయితే రెడీగా ఉంది. అండ్ యాక్షన్ కింగ్ అర్జున్ గారు ఒక మూవీని డైరెక్ట్ చేశారు రీసెంట్గా. ఆ మూవీ ఏంటో కనుక తెలిస్తే ఈ పాట వింటూ నాకు అలా వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0662

4444 అండ్ మరి ఇంకా ఆన్సర్స్ అయితే పంపిస్తున్నారు. దస్గిరి సంజయ్ గారు ప్రొద్దుడు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్, పెన్న జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మామ జనార్దన్ గారు అండ్ స్నేహభాను జనార్దన్ గారు రైట్ ఆన్సర్, రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి రైట్ ఆన్సర్, ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మిర్చి విజయ్ అండ్ వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి పంపించారు రైట్ ఆన్సర్, గజ్వేల్ నుంచి శేర్ల వెంకటేష్ గారు, సుగుణ గారు అండ్ రామ్ ప్రసాద్ గారు రైట్ ఆన్సర్. ఇవి ఇప్పటివరకైతే వచ్చిన ఆన్సర్స్. మరి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కూడా అయితే అడిగేశాను కదా, యాక్షన్ కింగ్ అర్జున్ గారు రీసెంట్గా తన డాటర్ని పెట్టి ఒక మూవీ డైరెక్ట్ చేశారనమాట, ఆ మూవీ ఏంటో కనుక తెలిస్తే నాకు అలా వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0662 4444 అండ్ అదే మూవీ నుంచి పాట కూడా ప్లే చేస్తున్నాను. మరి ఆ మూవీ ఏంటో కనుక తెలిస్తే నాకు అలా వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 107.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చరఘు. అండ్ నేను అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజ్ గారు రైట్ ఆన్సర్, అనంతపూర్ నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ మనసును మనసై కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ రఘుబీర్ సింగ్, సుగనాబాయ్ అండ్ రాధా మున్నా వీళ్ళందరూ ఏలూరు నుంచి కరెక్ట్గా పంపించారు. ముసాపేట్ మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మిర్చి విజయ్ అండ్ వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి కరెక్ట్గా పంపించారు. బాలాజీ గారు వనస్థలపురం హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. రాజుల నుండి జయన్న గారు రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నొన్న నుండి శోభారాణి, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, రియాన్, శృత్విక అండ్ వారి కుటుంబ సభ్యులందరూ కలిసి కరెక్ట్గా పంపించారు. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్న వెంకటేష్ గారు, హేమలత గారు రైట్ ఆన్సర్. ఆన్సర్ అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి మామ జనార్దన్ గారు అండ్ స్నేహమణి జనార్దన్ గారు రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు, ఓకే నేను చెప్తాను, గుడ్ ఈవినింగ్ చెప్పేస్తూ చాలా బాగున్నానండి. దస్తగిరి సంధ్య గారు ప్రొద్దు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్ గారు, సుగుణ గారు రైట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్, పేరు కూడా పంపిస్తే బాగుండేది, పేరు పంపించలేదు. అండ్ ముసాపేట్ గ్రామం మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెరిసి విజయ్ అండ్ వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి సీతాపయనం అని పంపించారనమాట. ఎస్, కరెక్ట్ ఆన్సర్ వచ్చి సీతాపయనమే. అండ్ మరి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అండ్ క్వశ్చన్ రెడీగా ఉంది. అండ్ సాయి పల్లవి గారు అండ్ శివకార్తికేయన్ గారు కలిసి నటించిన సినిమా ఏంటి? వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక బ్యూటిఫుల్ మూవీ వచ్చింది. ఆ మూవీ అంటే కనుక తెలిస్తే ఈ పాట వింటూ నాకు అలా వాట్సప్ చేసేయండి. వాట్సప్ చేయాల్సిన నెంబర్ 0662488 1414. స్టేట్యూన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చరగు. అండ్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా, మరి ఆన్సర్ కూడా చూసేద్దాం. కనకరావు గారు ఇప్పటి నుంచి రైట్ ఆన్సర్. ముసాపేట్ మామూలు నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ గారు, మిర్జి విజయ్ గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి పంపించారు రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి యమహరి యశో జానకిరాజు గారు రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ్ నుండి మహమ్మద్ జైనుద్దీన్ గారు అండ్ స్నేహవాన జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం గారు అండ్ హేమలత గారు రైట్ ఆన్సర్. దస్కిరి సంధ్య గారు ప్రొద్దుటు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నున్న నుండి శోభారాణి రంగారావు గారు, సాగర్ అండ్ వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి పంపించారు రైట్ ఆన్సర్. దోర్నాల బాలాజీ గారు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి రైట్ ఆన్సర్. పెడన వీరభద్రపురం నుంచి సుమని గారు రైట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. మహంకాళి రాజేశ్వరి గారు పొదిలి నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. ముసాపేట్ మహబూబ్నగర్ జిల్లా ఎం నరేష్, రోజా, శిరీష అండ్ వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి పంపించారు రైట్ ఆన్సర్. ఇవి మరి ఇప్పటివరకైతే వచ్చిన ఆన్సర్స్. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే అమరన్ మూవీ అనమాట. సాయి పల్లవి గారు అండ్ శివకార్తికేయన్ గారు కలిసి నటించిన సినిమా అమరన్. మరి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది. మరి క్వశ్చన్ ఏంటి అంటే హీరో సూర్య గారు అండ్ హన్స్క గారు కలిసి నటించిన సినిమా ఏంటి? వీళ్ళిద్దరు కాంబినేషన్ ఒక బ్యూటిఫుల్ మూవీ వచ్చింది. ఆ మూవీ ఏంటో కనుక తెలిస్తే నాకు అలా వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయవలసిన నెంబర్ 0662488114. అండ్ పాలెం పోలే గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి గుడ్ ఈవినింగ్ చెప్పేస్తూ చాలా బాగున్నాను అండ్ ఆన్సర్ కూడా పంపించారు రైట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి గోవర్ధన్ రావు గారు, ఇంద్రాబాయ్ గారు అండ్ వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి పంపించారు రైట్ ఆన్సర్. మరి హేమవంత్ గారు, హేమవంత్ కుమార్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. ఇవి ఇప్పటివరకైతే వచ్చిన ఆన్సర్స్. మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేశాను కదా, హీరో సూర్య గారు, హన్సిక గారు కలిసి నటించిన సినిమా ఏంటి? వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక బ్యూటిఫుల్ మూవీ వచ్చింది. ఆ మూవీ ఏంటో కనుక తెలిస్తే ఈ పాట వింటూ నాకు అలా వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0662488114. అండ్ ఇప్పుడైతే బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆచార్యకు. అండ్ మరి నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే పంపిస్తూ ఉన్నారు. రాజుల నుండి జయన్న గారు రైట్ ఆన్సర్. కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. అండ్ ఆన్సర్ సగం కరెక్ట్ అండి, దానికి ఇంకొక నెంబర్ యాడ్ చేస్తే పూర్తిగా రైట్ అవుతుంది. హాయ్ రఘుజీ నమస్తే అంటూ రోజ్ గారు గుంటూరు నుంచి, ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా శిరీష అండ్ మెర్సి విజయ్ అండ్ వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి పంపించారు ఆన్సర్, అది కాదు. పాలెం పోలే గారు ఆలకడ్డ నంద్యాల జిల్లా నుంచి, ఎస్ అందులో చాలా సిరీసెస్ వచ్చాయండి యముడు అనే మూవీలో, అండ్ అది ఆ నెంబర్ కూడా యాడ్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. అండ్ నిజామాబాద్ జిల్లా నుండి మహమ్మద్ జనార్దన్ గారు అండ్ స్నేహభాను జనార్దన్ గారు.

రైట్ ఆన్సర్. దోర్నాల్ బాలాజీ గారు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి. ఆన్సర్ రైట్ ఆన్సర్ నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నం వెంకటేష్ గారు, హేమలత గారు రైట్ ఆన్సర్. దస్గిర్ సంధ్య గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. మహంకాళి రాజేశ్వరి గారు రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. హేమంత్ కుమార్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ ఎనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నొన్నూరి శుభరాణి రంగారావు గారు అండ్ వారి కుటుంబ సభ్యులు అందరు కలిసి పంపించారు. నూతి సత్యానంద్ గారు హైత్నగర్ నుంచి రైట్ ఆన్సర్. రాజేష్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి రైట్ ఆన్సర్. ముసపేట్ మహబూబ్నగర్ జిల్లా నుంచి మెర్సి విజయ్ గారు, లక్ష్మీ నరసింహ గారు, ఏదోజి సక్కుబాయి గారు వారి కుటుంబ సభ్యులు అందరు కలిసి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. సుమని గారు పెడన వీరభద్రపురం నుంచి రైట్ ఆన్సర్. ఇవి ఇప్పటివరకైతే వచ్చిన ఆన్సర్స్. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే హన్సిక గారు, సూర్య గారు కలిసి నటించిన సినిమా సింహం 2 అనమాట. అది మరి ఆన్సర్ ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్గానే పంపించారు. మరి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అండ్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది. క్వశ్చన్ ఏంటి అంటే హీరోయిన్ ప్రియదర్శిని గారు అండ్ హీరో అఖిల్ గారు కలిసి నటించిన సినిమా ఏంటి అండ్

0: చెప్పుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: చిన్న అంతరాయం క్వశ్చన్ మళ్ళీ అడిగేస్తాను. అండ్ హీరో అఖిల్ గారు అండ్ కళ్యాణి ప్రియదర్శి గారు కలిసి నటించిన సినిమా ఏంటి? వీళ్ళిద్దరు కాంబినేషన్ ఒక బ్యూటిఫుల్ మూవీ వచ్చింది. ఆ మూవీ ఏంటో కనుక తెలిస్తే ఈ పాట వింటూ నాకు అలా వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0662 4888 14. అండ్ క్వశ్చన్ అయితే గుర్తుంది కదా, హీరో అఖిల్ గారు అండ్ కళ్యాణి ప్రియదర్శి గారు కలిసి నటించిన సినిమా. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు వింటున్నారు వ్యూత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చర్ రఘు, అండ్ నేను అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్, రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ఆన్సర్ అంటూ కరెక్ట్గా పంపించారు. పాలెం పోలే గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. దోర్నాల్ బాలాజీ గారు హైదరాబాద్ వనస్థలపురం నుంచి రైట్ ఆన్సర్. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ గారు అండ్ స్నేహభాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్. మురళీకృష్ణ గారు మైసూర్ నుంచి రైట్ ఆన్సర్. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేష్ గారు, హేమలత గారు రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. ముసాపేట్ మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ గారు, మిర్సి విజయ్ గారు వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి గారు, నాగభూషణ గారు అండ్ వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి పంపించారు రైట్ ఆన్సర్. గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్ గారు, సుగుణ గారు అండ్ వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. దస్గిరి సంధ్యా గారు పుత్రు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ సివి శ్రీనివాసరెడ్డి గారు ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. రాజుల నుండి జయన్న గారు రైట్ ఆన్సర్. మీనా గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. ఆదోని మండలం నుంచి రాజేష్ రెడ్డి గారు రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి యమరరి యశోద్ జానకిరాజు గారు రైట్ ఆన్సర్. నూతి సత్యానంద్ గారు హైత్నగర్ నుంచి రైట్ ఆన్సర్. హేమంత్ కుమార్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. మహబూబ్ నగర్ జిల్లా ముసాపేట్ గ్రామం నుంచి శిరీష గారు, ఓంకార్, లక్ష్మీ నరసింహ అండ్ వారి కుటుంబ సభ్యులు అందరు కలిసి పంపించారు రైట్ ఆన్సర్. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే హలో మూవీ అనమాట. కళ్యాణ్ ప్రియదర్శి గారు అండ్ అఖిల్ గారు కలిసి నటించిన సినిమా హలో. మరి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అండ్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది. అండ్ క్వశ్చన్ ఏంటి అంటే 1953లో విడుదలైన చండీరాణి చిత్రాన్ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఎవరు? అదెవరో కనుక తెలిస్తే నాకు అలా వాట్సప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0662488114. అండ్ క్వశ్చన్ అయితే గుర్తుంది కదా, 1953లో విడుదలైన చండీరాణి మూవీని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఎవరు? ఆన్సర్ తెలిస్తే నాకు అలా వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వింటుండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు. మరి కార్యక్రమంలో చివరిగా అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో చూద్దాం. కనకారావు గారు పెట్టడం నుంచి రైట్ ఆన్సర్, రాజన్ నుండి జయన్న గారు రైట్ ఆన్సర్, అనంతపూర్ నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, భానుమతి గారు ఆన్సర్ చదివేశాను, అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్, ముసాపేట్ మహమూనగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సి విజయ్ వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్, నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నాం వెంకటేష్ గారు అండ్ హేమలత గారు రైట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి యమురహరి యశోజానికిరాజు గారు రైట్ ఆన్సర్, దోర్నాల్ బాలాజీ గారు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి రైట్ ఆన్సర్, నిజమేనండి ఆవిడే డైరెక్ట్ చేశారు, అండ్ పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, అండ్ సివి శ్రీనివాసరెడ్డి గారు ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్, భానుమతి గారు అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్, పాలెం పోలే గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి యమురహరి యశోజానికిరాజు గారు రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ గారు అండ్ స్నేహభాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్, నూతి సత్యానంద్ గారు హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్, హేమంత్ కుమార్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్, దస్గిరి సంధ్య గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్, హంపపురం గ్రామం నుంచి చిరంజీవి గారు అండ్ నాగభూషణ గారు అండ్ వారి కుటుంబ సభ్యులు అందరు కలిసి పంపించారు రైట్ ఆన్సర్, ముసాపేట్ మహమూనగర్ జిల్లా నుంచి ఎం నరేష్ గారు, మెరిసి విజయ్, రోజా శిరీష అండ్ వారి కుటుంబ సభ్యులు అందరు కలిసి పంపించారు రైట్ ఆన్సర్. ఎస్, కరెక్ట్ ఆన్సర్ వచ్చి భానుమతి గారు అనమాట. అది మరి ఈనాటి

0: మనసును మనసే కార్యక్రమం మళ్ళీ డ్యూ డ్యూట్లో కలుసుకుందాం. అంటిల్ స్టే ట్యూన్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్కి వెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జరిగిన స్వర్ణ భారత్ ట్రస్ట్ రజతోత్సవ కార్యక్రమంలో ఈ మధ్యాహ్నం ఆయన పాల్గొన్నారు. ఎల్నినో కారణంగా రాష్ట వ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి అధికారులకు సూచించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల గ్రామంలో రైతులకు మంత్రి పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో నివసిస్తున్న రాష్ట ప్రజలకు తక్కువ ధరకే అత్యుత్తమ నాణ్యతతో కూడిన బియ్యం, నిత్యావసర సరుకులను అందించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రెసిడెంట్ కమిషనర్ చొరవతో ఏపీ భవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైస్ అవుట్లెట్ను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని వుడెన్ బ్రిడ్జ్ ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు, పరిసరాల పరిశుభ్రత కోసం ప్రత్యేక క్లీనప్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా టూరిజం అధికారి పి చలపతిరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో కుష్టివ్యాధి గుర్తింపు కోసం ఈ నెల 11వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈరోజు కలెక్టరేట్లో ఆవిష్కరించారు. దసరా ఉత్సవాలకు ఈ ఏడాది భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అధికారులను ఆదేశించారు. పోలవరం జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అర్హత ఉన్న ఏ ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను దూరం కాకుండా ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని

0: ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
1: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్కి వెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. యువత మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా కఠిన వైఖరిని అవలంబించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ మహారాష్ట్రలలో పర్యటించి 35,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. రైతులకు మెరుగైన సేవలందించేందుకు కృషి విజ్ఞాన కేంద్రాల బలోపేతం ఆవశ్యకమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారతదేశ రక్షణ విధానం ప్రతిస్పందించే ధోరణి నుండి ముందుచూపుతో వ్యవహరించే ధోరణికి మారిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. వార్తల వివరాలు. యువత మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా కఠిన వైఖరిని అవలంబించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. గౌహటీ విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ మాదక ద్రవ్య వ్యతిరేక పోరాటానికి యువత కట్టుబడి ఉండాలని కోరారు. ఒక విద్యా సంస్థ విలువ ర్యాంకులను పొందడంలోనే కాక సమాజాన్ని మార్చే సామర్థ్యంలో కూడా ఉంటుందన్నారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్యను మరింత వినూత్నంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. విద్య, సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం తదితర రంగాలలో మానవ వనరుల అభివృద్ధికి గౌహటీ విశ్వవిద్యాలయం చేసిన కృషిని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ మహారాష్ట్రలలో పర్యటించనున్నారు. గుజరాత్లోని వడోదర్లో 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. 9,700 కోట్ల రూపాయలకు పైగా విలువైన 3 రైల్వే ప్రాజెక్టులకు, సుమారు 1,780 కోట్ల రూపాయల విలువైన 3 జాతీయ రహదారి ప్రాజెక్టులకు, 2,600 కోట్ల రూపాయల విలువైన గుజరాత్లోని ప్రభుత్వ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు చేస్తారు. అలాగే న్యూ సనంద్ నార్త్, న్యూ మకర్పురా, న్యూ ఉంబర్గావ్, ముంబైలోని న్యూ జేఎన్పిటి నుండి సరుకు రవాణా రైలు సర్వీసులను, వడోదర టాండా రోడ్ మధ్య కొత్త రైలు సర్వీసును ప్రారంభిస్తారు. అలాగే ప్రధానమంత్రి మహారాష్ట్రలోని ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ జీఎఫ్ఎఫ్ 2026ను ప్రారంభించి సభనుద్దేశించి ప్రసంగిస్తారు. భారత లక్సెంబర్గ్ల మధ్య విశ్వసనీయ సంబంధం ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. 3 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈరోజు న్యూఢిల్లీకి చేరుకున్న లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి విదేశీ వాణిజ్య శాఖల మంత్రి జేవియర్ బెతెల్తో జయశంకర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ, బెతెల్ పర్యటన భారత లక్సెంబర్గ్ల మధ్య బలపడుతున్న భాగస్వామ్యానికి నిదర్శనమని, వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారం ఈ సంబంధానికి కీలకంగా ఉన్నాయని చెప్పారు. అంతరిక్షం, డిజిటల్, గ్రీన్ టెక్నాలజీలలో కూడా ఇరుపక్షాలు సహకారం కోసం ఎదురు చూస్తున్నాయన్న ఆయన, కోవిడ్ మహమ్మారి తర్వాత భారత లక్సెంబర్గ్ల మధ్య సహకారం మరింత పెరిగిందని పేర్కొంటూ,
1: In terms of relationship, I think trade, investment, financial cooperation, that's at the heart of it. But beyond that, today we are looking at space, at digital, green technologies. We are interested in health. During COVID, we actually had a very, very important collaboration, which I'm glad to see has since grown even more. It is a relationship where we've done a lot, where we have the confidence in being able to do even more. And particularly, I think in terms of supply chain resilience,
0: కృషి విజ్ఞాన కేంద్రాలు కేవీకేల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వాల చురుకైన భాగస్వామ్యం మద్దతు అవసరమని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. కేవీకేలను

0: బలోపేతం చేసే కార్యాచరణ ప్రణాళికను సమీక్షించేందుకు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. 2027 మార్చి నాటికి ప్రాధాన్యతా క్రమంలో 300 కెవీకేల మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ను అభివృద్ధి చేయాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, కెవీకేల పరివర్తనకు బలమైన కేంద్ర రాష్ట్రాల సమన్వయం, సకాలంలో ఆర్థిక సహాయం, ఆధునిక మౌలిక సదుపాయాలు, జిల్లావారీ కార్యాచరణ ప్రణాళికల సమర్థవంతమైన అమలు అత్యంత ఆవశ్యకమని ఉద్ఘాటించారు. రైతులకు సమర్థవంతంగా సేవలందించేందుకు, వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లకు స్పందించేందుకు కెవీకేలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, సంస్థాగత మద్దతు లభించేలా చూడటం కీలకమని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. భారతదేశ రక్షణ విధానం ప్రతిస్పందించే ధోరణి నుండి ముందుచూపుతో వ్యవహరించే ధోరణికి మారిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రక్షణ రంగంలో దేశం స్వయం సమృద్ది, ఆత్మవిశ్వాసం రెండింటినీ సాధించిందన్నారు. భారత్ 2016 క్షిపణి సాంకేతిక నియంత్రణ వ్యవస్థ ఎంటీసీఆర్లోకి ప్రవేశించడం వల్ల బ్రహ్మోస్ క్షిపణి పరిధిని పెంచగలిగిందన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో బ్రహ్మోస్ క్షిపణి తన సామర్థ్యాన్ని నిరూపించుకుందని, దాని ప్రభావాన్ని పాకిస్తాన్ కూడా గుర్తించిందన్నారు. సరిహద్దు భద్రతను బలోపేతం చేయడం, సాయుధ దళాలను ఆధునీకరించడం, స్వదేశీ ఉత్పత్తిని పెంచడం, ఆయుధ కర్మాగారాలను పునరుద్ధరించడం వంటి పలు అంశాలపై ప్రభుత్వం పనిచేసిందని రక్షణ మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. భారతదేశ వైద్య పర్యాటక రంగం ఆర్థిక వృద్ధిని సాధించడం, ఉపాధిని కల్పించడంతో పాటు అంతర్జాతీయ సద్భావనను సంపాదించే సామర్థ్యాన్ని కలిగి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సంజీవని 2026 హెల్త్ కేర్ అండ్ వెల్నెస్ ఎక్స్పోలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచ ఆరోగ్య సంరక్షణ అందించడంలో దేశం ఒక ఉన్నత నాణ్యతా ప్రమాణాన్ని నెలకొల్పాలన్నారు. అతిథి దేవోభవ అనే సాంప్రదాయ స్ఫూర్తిని పాటిస్తూ ఉన్నత ప్రమాణాలు, నైతిక విలువలతో వ్యవహరించాలని ఉద్ఘాటించారు. గతేడేళ్లలో 35 లక్షల మంది రోగులు భారత ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా ప్రయోజనం పొందారన్న ఆయన, ప్రతి సంవత్సరం 1 కోటి మందికి పైగా అంతర్జాతీయ రోగులకు సేవలందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో భారత లాభాపేక్ష లేకుండా 100కు పైగా దేశాలకు మందులను, వైద్య పరికరాలను అందించిందని పీయూష్ గోయల్ తెలియజేస్తూ,
1: This third edition of Sanjeevani is bringing to the fore the potential contribution that we would like to make to serve the country, to serve the world. We will not compromise on healthcare to the people of India, in which we are ensuring that our people get quality healthcare, timely healthcare. Ayushman Bharat ensures all the poor people in the country, their families don't have to worry. If anybody falls sick, the government pays for their healthcare.
0: రానున్న బ్రిక్స్ సదస్సు 2026 సందర్భంగా సన్నద్దతను సమీక్షించేందుకు, రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసేందుకు ఢిల్లీ పోలీసులు ఈరోజు ఒక అంతర్ రాష్ట్ర సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. తూర్పు రేంజ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మిలింద్ మహాదేవ్ ధూమ్రే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం సదస్సు సమయంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర ప్రతిస్పందన, సరిహద్దు నిఘా, రాకపోకల నిర్వహణ కోసం రాష్ట్రాలు, జిల్లాల మధ్య సమన్వయం సజావుగా ఉండేలా చూడటం మొదలైన అంశాలపై దృష్టి సారించిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపం లేదా భద్రతా సమాచారం అందినప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండి తక్షణ చర్యలు తీసుకునేలా తమ సిబ్బందికి సూచించాలని, సంబంధిత అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించామని పోలీసులు వెల్లడించారు. తూర్పు పశ్చిమ ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు దేశ రవాణా, లాజిస్టిక్స్ రంగానికి వెన్నుముక్కగా నిలుస్తాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఈరోజు కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ మెగా ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జాతికి అంకితం చేస్తారని తెలిపారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టు పురోగతిని వివరిస్తూ, సూరత్ భిలిమోరా విభాగాన్ని వచ్చే ఏడాదిలోగా కార్యాచరణలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. వాపి నుండి సూరత్ వరకు విస్తరించి ఉన్న సివిల్ నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతాయన్నారు. బుల్లెట్ రైలు కోచ్ల ఉత్పత్తి వేగంగా జరుగుతోందని, తొలి టెస్ట్ కోచ్ ఇప్పటికే సిద్ధమైందని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
2: బుల్లెట్ ట్రైన్ కా ప్రోగ్రెస్ బహుత్ అచ్చా హై. బుల్లెట్ ట్రైన్ మే జో అగ్లే సాల్ కే లియే టార్గెట్ రఖా హై, సూరత్ సే బిలిమోరా పహలా సెక్షన్ షాయద్ ఉస్సే జ్యాదా హీ హోగా. లగ్తా హై కి వాపి సే సూరత్ తక్ కా కంప్లీట్ హోనే కో ఆయా హై. ఇస్ ఆనే వాలే దిసంబర్ మే సివిల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ హో జాయేగా ఔర్ ట్రైన్ కా మ్యానుఫ్యాక్చరింగ్ భీ బహుత్ తేజీ సే చల్ రహా హై. బల్కి పర్సో మేనే రివ్యూ జబ్ కియా థా తో ట్రైన్ కా కంప్లీట్ జో ఫస్ట్ కోచ్ జిస్కి టెస్టింగ్ హోగీ వో టెస్టింగ్ వాలా కోచ్ ఆల్రెడీ బన్ గయా హై ఔర్ బహుత అచ్చీ ప్రోగ్రెస్ హై. అగ్లే సాల్ ఆప్ సబ్ ఉస్కా యాత్రా కా ఆనంద్ లేంగే.
0: ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో ఈ నెల 23న మొదటి ఆయుర్వేద దినోత్సవాన్ని నాగ

జైపూర్లో నిర్వహిస్తామని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఆయుర్వేద దినోత్సవం ఒక ప్రజా ఉద్యమంగా మారాలని, ఆయుర్వేదంపై ఆధారాలతో కూడిన సమాచారం దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి చేరాలన్నారు. భారతదేశ ప్రాచీన విజ్ఞాన వ్యవస్థను ప్రపంచ ఆరోగ్య సంరక్షణకు అనుగుణంగా మారుస్తూ ముందుకు తీసుకువెళ్లడానికి ఆయుర్వేద దినోత్సవం ఒక వేదికగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన భారతదేశాన్ని, భవిష్యత్తును నిర్మించడంలో ఆయుర్వేదం ఒక కీలక స్తంభంగా మారాలని కేంద్ర మంత్రి ఆకాంక్షించారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా కఠిన వైఖరిని అవలంబించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్, మహారాష్ట్రలలో పర్యటించి 35,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి విజ్ఞాన కేంద్రాల బలోపేతం ఆవశ్యకమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారతదేశ రక్షణ విధానం ప్రతిస్పందించే ధోరణి నుండి ముందుచూపుతో వ్యవహరించే ధోరణికి మారిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.
3: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆచరకు అండ్ మనం అయితే ఉన్నాం డ్యూ డేట్లో. మరి డ్యూ డేట్లో నెక్స్ట్ అయితే భీమా మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది. వింటున్నది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటున్నారు విత్ భారత్ ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే రఘు. అండ్ ఈరోజు డ్యూడ్, ఈరోజు మనమైతే ఉన్నాం వినిపించని రాగాలు. వినిపించిన రాగాల్లో మీరు వింటున్నారు విత్ భారత్ ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే రఘు. అండ్ మనమైతే ఉన్నాం మధుర స్వరాలు. మరి మధుర స్వరాల్లో ఈరోజైతే తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ యవనికపై నిలబెట్టిన అద్భుత దృశ్య కావ్యం శంకరావణం. కళా తపస్వి కె విశ్వనాథ్ గారి సృజనలో ఒక గురువుకి శిష్యుడాలకి మధ్య ఉండే పవిత్రమైన బంధాన్ని సంగీతమనే దారంతో అల్లిన మాల ఇది. ఆ మాలలోని మేలిమ రత్నం ఓంకారనాథ సంధానమ గానమే శంకరాభరణం. కెవి మహాదేవన్ గారు ఈ పాటకు సమకూర్చిన స్వరాలు కేవలం శబ్దాలు కావు, అవి ఆధ్యాత్మిక శిఖరాలు. శాస్త్రీయ సంగీతం అంటే సామాన్యుడికి అర్థం కాదు అన్న అపోహను చెరిపేస్తూ ప్రతి సామాన్యుడి హృదయం లోపల ఒక భక్తిభావాన్ని నింపిన రాగమయ్యది. మామగారి సంగీతంలో ఆ గంభీరత పవిత్రత వింటుంటే మనసు ఒక దేవాలయంలో ప్రవేశించినట్లు అనిపిస్తుంది. బాలసుబ్రహ్మణ్యం గారి కెరీర్లో ఇది ఒక మలుపు. ఆయన పాడిన తీరు వింటే సరస్వతీదేవి స్వయంగా వచ్చి ఆయన గొంతులో కూర్చుందా అనిపిస్తుంది. పాట చివరిలో వచ్చే ఆ స్వరాల ప్రవాహం, ఆ ఉద్వేగం వింటున్న శ్రోతను ఒక తెలియని లోకంలోకి తీసుకెళ్తాయి. ఆ గానంలో ఒక తపస్సు కనిపిస్తుంది, ఒక ఆవేదన వినిపిస్తుంది. విశ్వనాథ్ గారు ఈ సినిమా ద్వారా కేవలం సంగీతాన్ని మాత్రమే కాదు మనిషిలోని సంస్కారాన్ని కూడా చూపించారు. కళ ముందు కుల మతాలు భేదధనిక భేదాలు చిన్నబోతాయని నిరూపించిన మహోన్నత చిత్రం ఇది. ఏకాంతంలో కళ్ళు మూసుకుని ఈ పాట వింటుంటే మనసులోని అలజడంతా తగ్గి ఒక ప్రశాంతత ఆవరిస్తుంది. ఇది కేవలం పాట కాదు, అంతరాత్మ చేసే ప్రయాణం. కాలం ఎన్ని మరుపులు తిరిగినా ఈ శంకరాభరణం తెలుగువారి గుండెల్లో నిరంతరం ప్రతిధ్వనిస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే

0: పాటుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
1: 101.3.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు. తెలుగు సినిమా సాహితీ సౌరభాన్ని శిఖరాగ్రాన్న నిలబెట్టిన చిత్రం సిరివెన్నెల. కళా తపస్వి కె విశ్వనాథ్ గారి సృజనలో మాటలు రాని ఒక చిత్రకారునికి, చూపులు లేని ఒక వేణుగాన కళాకారుడికి మధ్య సాగే ఒక అద్భుతమైన భావ ప్రయాణం ఇది. ఆ ప్రయాణానికి పునాదిగా నిలిచిన గీతం విధాత తలుపున ప్రభవించినది అనాథ జీవన వేదం. ఈ సినిమా కేవలం ఇద్దరు దివ్యాంగుల మధ్య ప్రేమ కథ కాదు, ఇది ప్రకృతి ప్రతిభకు మధ్య సాగే ఒక గొప్ప సంభాషణ. బాహ్య ప్రపంచాన్ని చూడలేని నాయకుడు తన అంతర్నేత్రంతో సృష్టి అందాలను ఎలా దర్శించాడో, మాటలు రాని నాయక తన కుంచెతో ఆ భావాలను ఎలా ఆవిష్కరించిందో విశ్వనాథ్ గారు ఎంతో సున్నితంగా చూపారు. చీకటిలో ఉన్న వ్యక్తికి వెలుగునిచ్చేది కేవలం కళ్ళు మాత్రమే కాదు, అతనిలోని కళ అని చాటి చెప్పిన మహోన్నత చిత్రం ఇది. ఈ చిత్రానికి సంగీతం అందించింది కేవి మహాదేవన్ గారు. ఈ పాటలతోనే చెంబోలు సీతారామశాస్త్రి గారు సిరివెన్నెల శాస్త్రిగా తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈ గీతాన్ని ఆలపించిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారి గాత్రాలు పాటకు దైవికతను అందించాయి. విశ్వనాథ్ గారు ఈ సినిమా ద్వారా కేవలం కళను మాత్రమే కాదు, మనిషిలోని ఉదాత్తమైన సంస్కారాన్ని చూపించారు. వింటుండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: మీరు వింటున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆచారకు. అండ్ మనమైతున్నాం మధుర స్వరాల్లో. మరి మధుర స్వరాల్లో నెక్స్ట్ సూత్రధారుల మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది. వింటూ ఉండండి యూత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆచారకు. అండ్ మనమైతే ఎంటర్ అయిపోయాం వినిపించని రాగాలు. వినిపించిన రాగాల్లో మాయాబజార్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 107.3. నేను మీ ఆర్చే రఘు. మనమైతున్న వినిపించిన రాగాల్లో బంగారు గాజుల మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది. వింటుండండి వివిధ భారతి ఎఫ్ఎం 107.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మిత్రి, నేను మీ ఆచే రఘు. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 MHz మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్. శుభరాత్రి.